శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 6 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. జీవితంలో అకస్మాత్తుగా అనేక మలుపులు, అనుకోని కుదుపులు కలిగి సంతోషం బదులు దుఃఖం, ఆరోగ్య స్థానంలో అనారోగ్యం, ప్రశాంతత స్థానంలో కష్టనష్టాలు వస్తాయి. అసలు కాలం అలా ఎందుకు మారిపోయింది అని ప్రశ్నించుకుంటాము. దివ్య ఖురాన్ గ్రంథంలోని 42వ సూరా అష్ షురా ప్రకారం, ప్రతి కష్టము చేజేతులా మీరు చేసుకున్న కర్మల ఫలమే అన్న సందేశం ఉంటుంది. గ్రంథ పఠనం వలన అల్లాహ్పై విశ్వాసం పెరిగి ఆత్మకు ప్రశాంతత కలగటంతో పాటు మంచి మార్గదర్శకం దొరికి సులభంగా కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. విశ్వాసికి కలిగే అలసట, అనారోగ్యం, దుఃఖం, బాధల ద్వారా అల్లాహ్ పాపాలను తొలగిస్తాడు. ప్రతి కష్టాన్ని ఒక శిక్షగా భావించే మనిషి అల్లాహ్ కరుణకై సహనంతో ఎదురు చూడాలి. ఆచరణలను సరిదిద్దుకొని అల్లాహ్ నుంచి సహాయం కోరాలి. అల్లాహ్ తప్ప ఎలాంటి సంరక్షకుడు గాని సహాయకుడు గాని లేడు. పరిశుభ్రత ద్వారా ఆరోగ్యం పొందవచ్చని ఖురాన్ గ్రంథం బోధిస్తోంది. నమాజుకు ముందు మరియు పవిత్ర ఖురాన్ గ్రంథ పఠనానికి ముందు తప్పనిసరిగా నీటితో కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రపరుచుకునే పద్ధతి వజూను పాటించాలి. ప్రతిరోజు 5 పూటలా చేసే వజూ వలన శరీరం శుభ్రపడుతుంది. నమాజు ద్వారా దైవ ప్రార్థనతో పాటు శారీరక వ్యాయామము జరిగి అవయవాలలో కదలికలు సులభమవుతాయి. తెల్లవారుజామున లేచి చేసే మిస్వాక్ దంత శుభ్రతతో రోజు ఆరంభించాలి. సహజమైన ఖనిజ లవణాలుండే మిస్వాక్ పుల్లతో దంతధావనం ఆరోగ్యకరం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ మిస్వాక్ ఉపయోగించేవారు. మంచినీరు ఎలా తాగాలో హదీసులు వివరిస్తున్నాయి. భూమిపై నీరు మనిషికి దొరికిన ఒక వరం. ఎల్లప్పుడూ కూర్చుని కుడి చేతితోనే నీరు తాగాలి. నిలబడి తాగితే ఎముకలపై దుష్ప్రభావం పడుతుంది. నెమ్మదిగా 3 గుటకల్లో తాగి అల్హమ్దులిల్లాహ్ అంటూ దైవానికి కృతజ్ఞత తెలపాలి. ధూమపానం, మత్తు పదార్థాలు సేవించటం ఇస్లాంలో పూర్తిగా నిషిద్ధం. ఆరోగ్యానికి హానికలుగా చేసి కుటుంబ స్థితిగతుల్ని తలకిందులు చేసే ఈ దురలవాట్లకు దూరంగా ఉండేవారే అల్లాహ్కు ఇష్టులు. సైతాను ప్రభావంతోనో అజ్ఞానంతోనో ఈ అలవాట్లు కలిగినా

0: అల్లాహ్ ముందు మోకరిల్లి క్షమాపణకై అర్థించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ఆరోగ్యకరమైన దారిలోనే నడవాలి. పవిత్ర రంజాన్ మాసంలో చేసే కఠిన ఉపవాస దీక్షలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆకలిని నిగ్రహించుకొని మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాని ప్రభావం సంవత్సరమంతా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ఆరోగ్యము కుదుటపడుతుంది. సమాజంలో ఉన్నత స్థానాన్ని రంజాన్ ఉపవాస దీక్షలు కల్పిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీలు దొరికినప్పుడల్లా ఉపవసించేవారు. ఖురాన్ గ్రంథంలో ఉన్న నిషిద్ధ ఆహారాల జోలికి పోరాదు. హలాల్ పదార్థాలను మాత్రమే భుజించాలి. ధర్మసమ్మతమైన జీవిక ద్వారా సంపాదించి ఆహారం తీసుకుంటే పుణ్యఫలాలు అందుతాయి. వృధా ఖర్చులు చేయరాదు. బంగారు వెండి పాత్రలతో నీరు కూడా తాగరాదు. విలాస సామగ్రిని ఇస్లాం నిషేధించింది. బిస్మిల్లాతో ప్రారంభించి కుడి చేత్తో తనకు సమీప భాగం నుండి మాత్రమే ఆహారం భుజించాలి. సామూహికంగా అందరూ కలిసి ఉన్నది పంచుకొని ఆనందంగా మితంగా తినాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన సున్నత్. అందరూ దీనిని అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యాన్ని పొందుదాం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ షేక్ బసీరున్నీసా బేగం. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani. The news read by Sarabjit Kaur. The 18th BRICS Summit will get underway at Bharat Mandapam in New Delhi tomorrow, with the national capital putting its finishing touches in place for the grand event. The two-day summit will bring together 11 major emerging and developing economies, including Brazil, China, Egypt, Ethiopia, Indonesia, India, Iran, Russia, Saudi Arabia, South Africa, and the UAE. The theme of India's Chairship 2026 is Building for Resilience, Innovation, Cooperation, and Sustainability. World leaders, including Russian President Vladimir Putin, Chinese President Xi Jinping, President of South Africa Cyril Ramaphosa, Egyptian President Abdel Fattah al-Sisi, Indonesian President Prabowo Subianto, Iran President Masoud Pezeshkian, Crown Prince of Abu Dhabi Sheikh Khalid bin Mohammed bin Zayed al-Nahyan, and Prime Minister of Ethiopia Abiy Ahmed Ali will participate in the summit. Brazil will be represented by Foreign Affairs Minister Mauro Vieira, Saudi Arabia's Minister of Foreign Affairs Prince Faisal bin Farhan Al Saud will also participate in the summit. Malaysian Prime Minister Anwar Ibrahim and Vietnamese Prime Minister Lee Minh Hung are the other heads of state who will attend the summit. United Nations Secretary General Antonio Guterres, Director General of WHO Dr. Tedros Adhanom Ghebreyesus and President of New Development Bank Dilma Rousseff are among the heads of international organizations who will participate in the event. Prime Minister Narendra Modi is likely to hold bilateral talks with Russian President Vladimir Putin today. The President of Russia and Foreign Minister of Brazil arrived in the national capital last night to participate in the summit. The President of South Africa is set to arrive this morning. Presidents of Iran, Indonesia, Egypt, Philippines and Burundi, Crown Prince of Abu Dhabi and Prime Ministers of Malaysia and Ethiopia are scheduled to arrive later today. Prime Minister Narendra Modi will have a series of bilateral meetings on the sidelines of the summit. In view of the upcoming BRICS summit, Delhi Traffic Police has informed that traffic diversions and regulated movement will be in place across key routes in Delhi today from 2 p.m. to 8:30 p.m. During this period, Sardar Patel Marg, Teen Murti Marg, 30 January Marg, Rajesh Pilot Marg, Subramaniam Bharti Marg, Mathura Road, Motilal Nehru Marg, Dr. Zakir Hussain Marg, Africa Avenue Road, Shantipath, Janpath, Ashoka Road, Barakamba Road, Niti Marg, Panchil Marg, Kamal Aturtak Marg, Press Enclave Road and Lala Lajpat Rai Marg, along with connecting roads, will be affected. Meanwhile, Delhi Metro has informed that all metro stations will remain open.

వేరుశనగలో అఫ్లోటాక్సిన్ సమస్య నివారణ గురించి తెలుసుకుందాం. వేరుశనగను ఖరీఫ్లో వర్షాధారంగా రబీలో నీటి వసతి కింద సాగు చేస్తూ ఉంటారు. కానీ ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పొలాన్ని సరిగా దుక్కి చేయకపోవడం, తేమను పట్టి ఉంచగల సేంద్రియ పదార్థం పశువుల ఎరువును దుక్కిలో వేయకపోవడం, ప్రాంతానికి అనువైన సిఫారసు చేసిన రకాన్ని ఎంచుకోకపోవడం, విత్తన శుద్ధి చేసి సూచించిన అదనంలో సరైన మోతాదులో సక్రమమైన పద్ధతిలో విత్తకపోవడం, భాస్వరం పొటాషియం ఎరువుల్ని సరైన మోతాదులో దుక్కిలో వేయకపోవడం, కలుపు తీతపై అశ్రద్ధ చూపడం, నత్రజని ఎరువును సూచనల మేరకు తగు మొత్తంలో అవసరమైన సమయంలో వాడకపోవడం, సస్యరక్షణలో సూచనలు పాటించకపోవడం, అలాగే పంట తీత కోత ఆరబెట్టి నిల్వ చేసుకోవడంలో మెళకువలు తెలియకపోవడం, ఇంకా పొలంలో సరిపడే మొక్కల సాంద్రత లేకపోవడం, అలాగే మొలక శాతం తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా వేరుశనగలో దిగుబడులు తగ్గడానికి కారణాలు. ఇక మొలక శాతం తక్కువగా రావడానికి కారణాలను గనక మనం చూసినట్టయితే, అఫ్లోటాక్సిన్తో రంగు మారిన విత్తనాన్ని వాడడం, విత్తన శుద్ధి చేయకపోవడం, కాయల్ని ఎండలో ఎండబెట్టకపోవడం, విత్తనం లోతుగా నాటడం, అలాగే ట్రైకోడెర్మా విరిడి వాడకపోవడం, ఇంకా తక్కువ పదనుల్లో విత్తనాన్ని నాటడం, ఇవన్నీ కూడా మొలక తక్కువగా రావడానికి కారణాలు. ఇక ఈ వేరుశనగలో అఫ్లోటాక్సిన్ వల్ల కలిగే నష్టాల విషయానికి వచ్చినట్టయితే, ఆస్పర్జిల్లస్ ఫ్లేవస్ అనే శిలీంధ్రం వేరుశనగ గింజల్లో అఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. గింజల్లోని అఫ్లోటాక్సిన్ నూనెలోకి చేరుతుంది. అటువంటి గింజని తిన్నప్పుడు చేదుగా ఉంటుంది. అఫ్లోటాక్సిన్ కలిగిన గింజల నూనెను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు పచ్చకామెర్లు, కడుపు ఉబ్బి, కాలేయం చెడిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కోళ్ల మేతలో అఫ్లోటాక్సిన్స్ కలిస్తే వాటి కాలేయం దెబ్బతిని గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ విష పదార్థం కలిగిన మేతని పాడి పశువులు తింటే గనక వాటి కాలేయం దెబ్బతిని రోగగ్రస్తమవుతాయి. వాటి పాలు తాగిన మనుషులకు కూడా వ్యాధులు సంక్రమిస్తాయి. ఆస్పర్జిల్లస్ ఫ్లేవస్ వేరుశనగలో మొదలు కుళ్ళు తెగుల్ని కలగజేస్తుంది.

వస్తుంది. దీన్నే మొలక ఎండు తెగులు, మొలక కుళ్ళు తెగులు, మెడకుళ్ళు తెగులు, ఆస్పర్జిల్ల శిఖరం కుళ్ళు అని కూడా అంటారు. దీని సిద్ధబీజాలు విత్తనం పైపర మీద భూమిలో ఉంటాయి. విత్తనము నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆస్పర్జిల్లస్ సోకిన గింజల్ని విత్తితే విత్తనం మొలక కుళ్ళి మొలకల సంఖ్య తగ్గుతుంది. కుళ్ళిన విత్తనం బయటకు తీస్తే విత్తనం మీద నల్లటి శిలీంద్ర సిద్ధబీజాలు ముద్దలుగా మసిపూసినట్టుగా కనిపిస్తాయి. నీటి ఎద్దడి పరిస్థితుల్లో మొక్కలకి రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల భూమిలోని ఈ శిలీంద్రం మొక్కలకి ఆశిస్తుంది. అంతేకాకుండా వివిధ కారణాల వల్ల గాయాలు ఏర్పడినప్పుడు కూడా ఈ శిలీంద్రం మొక్కలు కాసిస్తుంది. వేరుశనగలో ఈ మొక్కలకి గాయాలకి కారణాలని గనక మనం చూసినట్టయితే, కలుపు తీత సమయంలో చేతి పరికరాలు ఊడలకు తగిలి గాయాలు ఏర్పడతాయి. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, మొవ్వు కుళ్ళు ఇలాంటి తెగుళ్లు ఆశించినప్పుడు మొక్కల్లో వివిధ భాగాల్లో గాయాలు ఏర్పడతాయి. భూమి నుండి మొక్కలను వేరు చేయడానికి వాడే పరికరాల వల్ల కూడా ఈ గాయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. భూమి నుండి కాయల్ని ముందుగా తీసినా ఆలస్యంగా తీసినా ఈ శిలీంద్రం కాయల్లోకి ప్రవేశిస్తుంది. తెగులు ఆశించిన కాయల మీద శిలీంద్ర బీజాలు చేరి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇక వేరుశనగలు అఫ్లోటాక్సిన్ పరిమితిని గనక మనం చూసినట్టయితే, కిలో విత్తనానికి 60 మైక్రోగ్రాముల కన్నా తక్కువ శిలీంద్రం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని హాని లేని పదార్థంగా పరిగణించాలి. అయితే దాణా విషయంలో 1 కిలోకి 1000 మైక్రోగ్రాములు ఉన్నట్టయితే దాన్ని సురక్షిత దాణాగా పరిగణిస్తారు. ఈ తెగులకు దోహదపడే పరిస్థితుల్ని గనక మనం చూసినట్టయితే, కాయలు వర్షంలో తడిసినప్పుడు, నిల్వ చేసిన కాయల్లో తేమ 9% మించినప్పుడు ఈ అఫ్లోటాక్సిన్ సమస్య అనేది వస్తుంది. ఇక నేలలోని వేరు పురుగు, కాయతొలచే పురుగు, చెదలు, నులిపురుగులు, క్రిముల వల్ల కూడా ఈ శిలీంద్రం ఆశిస్తుంది. కాయల్లో అధికంగా తేమ, కాయలకి గాయాలు, గింజలకి పగుళ్లు ఏర్పడినప్పుడు ఈ అఫ్లోటాక్సిన్ సమస్య అనేది వస్తుంది. నిల్వ చేసినప్పుడు వాతావరణంలో 70% కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే ఈ శిలీంద్రం గింజల్లో ఉధృతంగా అభివృద్ధి చెందుతుంది. వేరుశనగలో మొవ్వు కుళ్ళు తెగులు, రోజెట్టి లాంటి వైరస్ల వల్ల కూడా ఈ శిలీంద్రం తొందరగా వ్యాపిస్తుంది. కాయలు ఊరే సమయంలో నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ అఫ్లోటాక్సిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. పంట కోత సమయంలో పనిముట్ల వల్ల కాయలు దెబ్బతింటే శిలీంద్రం కాయల్లోకి చేరే అవకాశం ఉంటుంది. కాయలు ఊరే దశలో, పక్వత చెందే దశలో మొక్కలు చనిపోవడం వల్ల కానీ శిలీంద్రం వల్ల కానీ కలిగే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ల వల్ల కూడా ఈ విత్తనాల్లో అఫ్లోటాక్సిన్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తేలికపాటి నేలలు అంటే ఇసుక నేలలు, ఇసుక గరప, ఎర్ర నేలల్లో ఈ శిలీంద్రం నల్లరేగడి నేలల్లో కంటే ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాయలు పూర్తిగా ఎండకముందే వర్షం కురిసినా, వాటిని సరిగా ఎండబెట్టకపోయినా శిలీంద్రం ఆశిస్తుంది. నేలలోని తేమ హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు అంటే వర్షం లేకపోవడం లేదా క్రమం లేని వర్షపాతం వల్ల కూడా కాయలలో చిట్లు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల శిలీంద్రం కాయల్లోకి చేరుతుంది. వేరుశనగలో ఈ అఫ్లోటాక్సిన్స్ ని అరికట్టే విధానాన్ని గనక మనం చూసినట్టయితే, దీన్ని 2 రకాలుగా అరికట్టచ్చు. పంట కోతకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పంట కోత దశలో కోసిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా పంట కోతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్టయితే, నీటి ఎద్దడి వల్ల కాయల్లో తేమ శాతం తగ్గడంతో మొక్కల్లో రోగ నిరోధక శక్తి తగ్గి ఆస్పర్జిల్లస్ పెరగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త పడాలి. పంటను ఆలస్యంగా తీయడం వల్ల శిలీంద్రం సోకే అవకాశం ఉంటుంది. మామూలు కాయల కన్నా లేత కాయలు, ముదరని కాయల్లో ఈ శిలీంద్రం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. చదరపు మీటర్కి ఖరీఫ్లో 33 మొక్కలు, రబీలో 44 మొక్కలకు మించి నాటినట్టయితే తేమ కోసం పోటీ ఏర్పడి ఈ అఫ్లోటాక్సిన్ సమస్య అనేది పెరుగుతుంది. తక్కువ కాలంలో దిగుబడికి వచ్చే విత్తనాలన్నీ మనం ఎంచి నాటుకోవాలి. దీనివల్ల కోతకు వచ్చే సమయంలో అనావృష్టి బారి నుండి ఇవి తప్పించుకునే వీలుంటుంది. మంచి నాణ్యత కలిగి పొట్ట బాగా ఉన్న గట్టి పెంకు విత్తనాల్ని మాత్రమే వాడుకోవాలి. పైరు కోతకు వచ్చినప్పుడు సరైన సమయంలో గింజల్ని ఒలిచి తొక్క లోపలి భాగం నల్లబడేలా చూచి కోత కోసుకోవాలి. గింజ బాగా ముదిరిన తర్వాతే మొక్కల్ని పీకాలి. కలుపు తీసేటప్పుడు మొక్కలకి గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి. బూజు, ఆకు మచ్చలు వంటి ఆకుల్ని పట్టి ఉన్న శిలీంద్ర వ్యాధులను నిరోధించడానికి రోగ నివారణ మందుల్ని చల్లాలి. కలుపు మొక్కలు కూడా పొలంలో లేకుండా పూర్తిగా తీసేయాలి. ఇవన్నీ కూడా పంట కోతకు ముందు చేపట్టవలసిన చర్యలు. ఇక పంట కోత దశలోనూ ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్టయితే, పీకిన వేరుశనగ మొక్కల్ని కాయలతో సహా తలకిందులుగా చిన్న చిన్న కుప్పలుగా ఆరపెట్టాలి.
బాగా నిండిన ఆరోగ్యకరమైన

బాగా ఆరపెట్టాలి. కాయల్లో తేమను 9% కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలి. వేరుశనగ కాయల్ని పిటికలతో పట్టుకుని కుదిపితే గలగలమని శబ్దం రావాలి. కాయలు నిల్వ చేయడానికి పాత

పైకప్పు గచ్చు మీద క్లోరిపైరిపాస్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి కొత్తవి లేదా శుభ్రమైన గోనె సంచులనే వాడాలి. గాలి వెలుతురు బాగా ప్రసరించే గదిలో కాయలనుంచాలి. సంచులని బల్ల చెక్కలపై చిన్న చిన్న నెట్లుగా వేసుకోవాలి. గోడలకి నెట్లకి మధ్య 2 అడుగుల ఖాళీ స్థలాన్ని విడిచిపెట్టాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్టయితే వేరుశనగలో ఈ అఫ్లోటాక్సిన్ సమస్యను నియంత్రించవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూపరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: All isms are gone, only tourism is the thing which live long for this one. So under the leadership of our Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు.

0: ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె. నాగరత్న తెలియజేస్తూ,
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో

0: చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్తల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. अथ वार्ताः. प्रधानमन्त्री श्रीनरेन्द्र मोदी समुद्घोषितवान् यत् भारतम् अन्ताराष्ट्रिय विधि नियमानां संवाद विधेः बहुपक्षीय सहाय्य भावनाधारेण सुरक्षित शान्तिपूर्ण शाश्वत रूपकस्य अन्तरिक्षमण्डलस्य पूर्णं सुदृढं च समर्थनं सन्धारयति. प्रधानमन्त्री श्रीनरेन्द्र मोदी प्रोक्तवान् यत् वैज्ञानिक तथ्यानि पारदर्शी सत्यनिष्ठतया समग्र लोककल्याणाय विनियुक्तानि स्युः. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతే. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనే బ్రాజిల్, చీన్, మిశ్ర, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఈరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య 11 ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన్ దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ ఆఫ్రికాయాః రాష్ట్రపతి సిరిల్ రమాఫోసా ఇత్యసౌ, మిశ్ర దేశీయ రాష్ట్రపతి అబ్దిల్ ఫతహ్ అల్ సీసీ, ఇండోనేషియాయాః రాష్ట్రపతి ప్రబ్రువో సుబియాంతో, ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పెజెకిష్కియాన్ ఇత్యసౌ, అబుధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యసౌ, అథ ఇథియోపియాయాః ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఇత్యేతం సమేత్య వైశ్విక నేతారః సమ్మేళనే భాగం భజిష్యంతి. బ్రిక్స్ శిఖర్

0: सम्मेलनम् आलक्ष्य दिल्ली यातायात आरक्षि बलेन संसूचितं यत् अद्य मध्याह्ने द्विवादनतः सार्ध अष्टवादन पर्यन्तं प्रमुख मार्गेषु यातायाते परिवर्तनं नियन्त्रिता च व्यवस्थिता प्रभवेत। आरक्षि बलानुसारेण आपत्कालिकाः आवश्यकाश्च सेवाः प्राथम्यं भजेरन्। सममेव दिल्ली मेट्रो यान विभागेनापि आवश्यकाः सूचनाः प्रसारिताः। अन्ते च क्रीडा वार्तासु महिला क्रिकेट एशिया चषक स्पर्धायाः उपान्त्यचक्रे गतरात्रौ भारत बांग्लादेश दलयोः मध्ये समायोजितवे द्वन्द्वे भारतेन बांग्लादेश दलं चत्वारिंशत् धावनांकैः पराभूय एशिया चषक स्पर्धायाः निर्णायके चक्रे स्थानं सम्प्राप्तम्। दुबई नगरे अन्ताराष्ट्रिय क्रिकेट प्रांगणे समायोजिते एतस्मिन् द्वन्द्वे भारतेन प्रथमं दण्डेन क्रीडयता स्पर्धा विजिता इति वार्ताः।
1: ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయ రేఖలు కార్యక్రమంలో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ వివరాలు వింటారు. అనంతరం భూధాన ఉద్యమ పితామహుడు వినోబా భావే వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం గాంధీ మార్గం వింటారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో శీర్షికన చిత్రగీతాలు వింటారు. 12:40 కుమారి శ్రీరంగం గోపాలరత్నం శ్రీమతి వింజమూరి లక్ష్మీ గారు పాడిన రామదాసు కీర్తనలు వింటారు. అనంతరం పండిట్ కుమార్ గంధర్వ పాడిన భజనలు వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశం మీద శ్రీమతి కోట నీలిమ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4:00 యువలయ, 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు వింటారు. 6:30 పల్లెసీమల్లో రంగస్థలి శీర్షికన గణపతి మహత్యం నాటకం నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుబాబు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించి రాత్రి 11:45 వరకు లేదా మ్యాచ్ ముగిసేంత వరకు హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష ఆఫ్ ట్యూన్ కామెంటరీ ప్రసారం చేయబడుతుంది. ఈ కామెంటరీ రేడియో సెట్లలో, పీసీ ఎఫ్ఎం ఛానల్స్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారం చేయబడదు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. 8:00 జనసామాన్యంలో సైన్స్ డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు.

0: మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు, రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో $100 బిలియన్, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో $50 బిలియన్ మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి

0: అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: अब सभी भूमि के रिकॉर्ड डिजिटाइज किए जा रहे हैं और अब ऑनलाइन और पारदर्शी प्रक्रिया से कोई भी उनको आसानी से प्राप्त कर सकता है. रजिस्ट्रार जो ऑफिस थे उनको भी पासपोर्ट सेवा केंद्र की तर्ज पर सेवा केंद्र के रूप में विकसित किया जा रहा है, जहां नागरिकों को बैठने का स्थान होगा, लाइन नहीं लगानी पड़ेगी. आसानी से पारदर्शी प्रक्रिया के द्वारा वो कहीं से भी अपने रिकॉर्ड्स को प्राप्त कर सकेंगे.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్

0: స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు జల్ జీవన్ మిషన్ వివరాలు వింటారు.
2: జలం జగతికి జీవనాధారం, ప్రగతికి ప్రాణాధారం. ఈ సకల చరాచర సృష్టి మనుగడకు నీరు ఎంతో అవసరం. నీటితోనే జీవనగతి, ఆర్థిక ప్రగతి ముడిపడి ఉంది. అయితే ఈ నీటి కోసం ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరిగిన ఘటనలు లేకపోలేదు. బిందెడు నీటి కోసం మైళ్ల కొద్దీ ప్రయాణం చేసిన పరిస్థితులు ఒకప్పుడు భారతదేశంలో కనిపించేవి. కుటుంబాలకి కుటుంబాలు నీటి సేకరణ కోసమే రోజులో సగభాగానికి పైగా కష్టపడేవారు పూర్వపు రోజుల్లో. అయితే ఇదంతా ఒకప్పటి మాట. త్రాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకార సమన్వయాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం దేశంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించటం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, పరిశుభ్రత కలిగిన నీటిని అందించటం ద్వారా జీవన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం కోసం కేంద్రం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఆగస్టు 2019లో ఈ పథకం ప్రారంభమైన అనతి కాలంలో జల్ జీవన్ మిషన్ తన లక్ష్యాలను సాధించింది. తొలుత దీని నిర్దేశిత కాల పరిమితిని 2024గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న అవసరాలు, విస్తరిస్తున్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల పెరుగుదల నేపథ్యంలో తరువాతి కాలంలో జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే దీనికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ జన జీవనానికి అవసరమైన జలాన్ని ఇంటింటికి చేరువ చేస్తోంది, ప్రజాజీవన ప్రగతి బాటలు పరుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ 100% విజయాలను నమోదు చేసింది. జల్ జీవన్ మిషన్ పథకం కింద

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కోట్లాది మంచినీటి కుళాయి కనెక్షన్లను అందించింది. జల్జీవన్ మిషన్ కింద గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో చెరువులు, ఇంకుడుగుంతల తవ్వకాలు, అలాగే నీటి శుద్ధి యంత్రాల కొనుగోళ్లు, బావులు, ఇంకా ఇతర జలవనరుల్ని ఉపయోగించుకునే విధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మహిళలు ఇంటి అవసరాల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లను అందిస్తారు. నీటి వృధా జరగకుండా కాపాడాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. స్థానికంగా ఉన్న జలవనరుల్ని ఉపయోగించి సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకునేలా ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణాలను చేపడతారు. అలాగే నదులను అనుసంధానించి అక్కడి నీటిని అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు పైపు లైన్లను ఏర్పాటు చేస్తారు. నీటిని శుద్ది చేసే యంత్రాల ద్వారా వాటిలో మినరల్స్ పోకుండా తగిన జాగ్రత్తలతో శుభ్రపరిచి ప్రజల తాగునీటి అవసరాల్ని తీరుస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే విధానాలు, వాటిని మెరుగుపరుచుకునేందుకు కావలసిన జాగ్రత్తలపై వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు ఉంటే ఆరోగ్యకరమైన జీవన విధానం సులభతరమవుతుంది. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వాలు ఇటు ప్రజా అవసరాలు, అటు దేశ జీవన స్థితిగతుల జీవన ప్రమాణాల పెరుగుదల సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జల్ జీవన్ మిషన్. ఈ కార్యక్రమం కోట్లాది మందికి ఉద్యోగాన్ని కల్పించటమే కాదు, ఉపాధి మార్గాలను కూడా చూపించినట్లు లెక్కలు, సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు, జీవనాధారమైన నీరు లేక, ఉన్నా శుభ్రత లేక, కాలుష్యభరితమైన నీటిని తాగి ప్రాణాలు సైతం త్యజించిన పరిస్థితులు దశాబ్ద కాలం క్రితం వరకు దేశంలో అనేక ప్రాంతాల్లో కనిపించేవి. అయితే జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన నీరు చెంతకే చేరడంతో తాగునీటి కష్టాల నుంచి తమకు విముక్తి లభిస్తోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మహిళలు, చిన్నపిల్లలకు సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసే బాధ్యత తప్పడంతో క్రమంగా వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ లింగ సామర్థ్యం పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది గ్రామీణ భారతపు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో కీలక ప్రగతిగా భావిస్తున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రస్తుత నీటి అవసరాలను తీర్చటమే కాదు, భవిష్యత్ కాలంలోనూ నీటి ఎద్దడి ప్రజల దరి చేరకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా వాననీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జల సంపదను సుసంపన్నం చేయడం, తాగునీటి వనరుల్ని పెంపొందించటం, వృధాగా సముద్రంలో కలిసిపోతున్న జల సంపదను మరల్చి ప్రజాజీవన అవసరాలకు ఉపయోగకరంగా మార్చటం, నీటి నాణ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసే యంత్రాలను అమర్చి వాటిని తాగునీటి అవసరాలకు అనుగుణంగా మార్చడం, ఏఐ ఆధారిత పరికరాల ద్వారా నీటి లీకేజీలను గుర్తించి నీటి వృధా జరగకుండా అరికట్టడం, వీటన్నింటిపై గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, యువతకు అవగాహన కల్పించటం, ఈ కార్యక్రమాలన్నింటినీ జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మలన్న గాంధీజీ సిద్ధాంతాన్ని ప్రతిబింబించేలా జల్ జీవన్ మిషన్ విధి విధానాలను కేంద్రం రూపొందించింది. బొట్టు బొట్టు ఒడిసిపట్టు అదే ప్రగతికి తొలిమెట్టన్న నినాదంపై పాఠశాల స్థాయి నుంచి అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తూ భవిష్యత్ తరాలకు నీటి ఆవశ్యకతను ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా అందిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, జల్ జీవన్ మిషన్కు కేంద్రం ఇస్తున్న నిధులు, వాటి అమలు తీరుతెన్నులు, ఆయా కార్యక్రమాలు ఎంతవరకు సార్థకమవుతున్నాయనే అంశాలపై పారదర్శకత కోసం ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర జల వనరుల శాఖ. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు, ఇలా అన్నింటికీ జల్జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కుళాయిలను అందిస్తున్నారు.

0: మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఈ పథకం కింద కుళాయి నీటిని అందిస్తున్నారు. గ్రామీణ స్థితిగతులను మెరుగుపరిచే ప్రతి అవసరాలను తీరుస్తూ, ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తూ జల్జీవన్ మిషన్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా త్వరితగతిలో సాగుతున్నాయి. హర్ ఘర్ జల్ నినాదంతో ప్రారంభమైన జల్జీవన్ మిషన్ తన లక్ష్యాలను చేరుకునేందుకు త్వరితగతిలో పయనిస్తోంది. ప్రభుత్వ పథకాలంటే ప్రజాప్రగతికి సోపానాలు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమ్మిన సిద్ధాంతం. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ఇప్పుడు భారతదేశ ఆర్థిక ప్రగతిని పరుగులు తీస్తున్న ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాలు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు కాస్తంత చేయూతనందిస్తే అవి అందుకున్న హస్తాలు అద్భుతాలు సాధిస్తాయి, అక్షర విజయాలను చరిత్రలో నమోదు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల రూపకల్పన ద్వారా ప్రజలకు అందిస్తున్న ఊతం ఇదే. ఇవి భవిష్యత్ ప్రగతికి పునాదులు, రాబోయే తరాలకు పరిచిన బాటలు.
1: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ వివరాలు విన్నారు.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో తరువాత భూదాన ఉద్యమ పితామహుడు వినోబా భావే అనే అంశం మీద వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
3: స్వాతంత్ర భారతంలో భూదాన ఉద్యమానికి పునాదులు వేసి కీర్తి ప్రతిష్టతలను మూటగట్టుకున్న వారే ఆచార్య వినోబా భావే. 1895 సెప్టెంబర్ 11వ తేదీన మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కిలాబాలోని గగోజీ అనే చిన్న గ్రామంలో సాంప్రదాయ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబమైన వినాయక నరహరి శంభూరావు, రుక్మిణీదేవి దంపతులకు వినోబా భావే జన్మించారు. తల్లిదండ్రులు భావ్యకు పెట్టిన పేరు వినాయక్ నరహరి భావే. భావ్యకు 3 సోదరులు, 1 సోదరి ఉన్నారు. భావే గారి తండ్రి ఆధునిక హేతువాద దృక్పథంతో శిక్షణ పొందిన నేతగా బరోడా కేంద్రంగా పనిచేసేవారు. వినాయక్ తన తాత శంభూరావు భావే వద్ద పెరిగారు. కర్ణాటకకు చెందిన అతని తల్లి రుక్మిణీదేవి ద్వారా వినోబా భావే ఎంతో ప్రభావితమయ్యారు. వినాయక్ చాలా చిన్న వయసులో భగవద్గీతను చదివి తద్వారా ఎంతో ప్రేరణ పొందారు. అహ్మదాబాద్లోని కొబ్రాజ్ ఆశ్రమానికి ఆహ్వానం లభించిన వినోబా సాధారణ జీవితంతో పాటు ఎంతో క్రమశిక్షణతో కలిగిన బ్రతుకును అలవాటు చేసుకున్నారు. అదే సమయంలో ఆశ్రమ కార్యకలాపాలతో ఎంతో సంతోషంగా తనకిష్టమైన జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు వినోబా భావే. భావే ఖాదీ ఆందోళన్, బోధన్ వంటి మహాత్మాగాంధీ చేపట్టిన అనేక కార్యక్రమాలలో కీలక బాధ్యతలను స్వీకరించారు. తోటి ఆశ్రమ సభ్యుడు, మేనమామైన ఫట్కే నుండి గొప్ప గౌరవాన్ని సూచించేటటువంటి వినోబా అనే పేరును భావే సంపాదించుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు ఆయనను మనందరం ఎంతో గౌరవంగా వినోబా భావేగా పిలుచుకుంటున్నాం. వినోబా భావే స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, జాతిపిత మహాత్మాగాంధీకి ఆధ్యాత్మిక వారసుడిగా పేరుగడించారు. తల్లి రుక్మిణీదేవి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగిన ఆచార్య వినోబా భావే గణిత శాస్త్రంతో పాటు బలమైన ఆధ్యాత్మిక భావం, లోతైన మతపరమైన మనస్సాక్షికి లోబడి తన జీవితాన్ని ప్రారంభించారు. భావే తన ప్రాథమిక విద్యను పొరుగు పాఠశాలలో ముగించారు. అక్కడ భావే పాఠశాలలో ఎంతగానో రాణించారు. అయినా భావే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతన్ని పాఠశాల నుంచి నిష్క్రమించేలా చేశాయి. కుటుంబాన్ని పోషించడానికి భావే పనిని కూడా చేయాల్సి వచ్చింది. ఆచార్య వినోబా భావే ఆశ్రమంలో నివాసిగా వింటూ విధులు నిర్వర్తించారు. మహాత్మాగాంధీ బోధనలు భావే కాఠిన్య జీవితాన్ని గడపడానికి దారితీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆచార్య వినోబా భావే సామాజిక ఆర్థిక సమానత్వం మరియు అహింసా సూత్రాన్ని విశ్వసించేవారు. ఈ సూత్రాల తరువాత భారత స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో అతని రాజకీయ కార్యాచరణను రూపొందించాయి. అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి, వారి హక్కుల కోసం వాదించడానికి భావే జీవితకాల నిబద్ధత అహింస, సమానత్వ సూత్రాలకు ఆయన కట్టుబడి ప్రతిబింబించేలా చేశాయి. ఆచార్య వినోబా భావే చదువులో గొప్పగా రాణిస్తున్నప్పటికీ తాను భారతీయ సాంప్రదాయ విద్యకు ఎంతో దూరమవుతున్నట్లు భావించారు. ఆ తరువాత ఆయన హిమాలయాలలో త్యజించిన జీవితాన్ని గడుపుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చేరారు. అహింసావాదన, మానవ హక్కులను కాపాడటం కోసం భారతీయ న్యాయవాద వృత్తిని కూడా చేపట్టారు. తరచుగా భావే సంస్కృతంలో ఉపాధ్యాయుడిగా బోధనా తరగతులు నిర్వహించారు. జాతీయ భూదాన్ ఉద్యమానికి ముందడుగు వేసి ప్రసిద్ధి చెందారు వినోబా భావే. భారతదేశ జాతీయ

గురువుగా, జాతిపిత మహాత్మాగాంధీ గారికి ప్రియమైన వారసుడిగా, ఒక ప్రముఖ తత్వవేత్తగా కూడా వినోబాభావే కీర్తిని సంపాదించుకున్నారు. కొత్తగా స్థాపించిన బనారస్ విశ్వవిద్యాలయంలో గాంధీ ప్రసంగం గురించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనం భావ్య దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. 1916 సంవత్సరంలో మహాత్మాగాంధీ గారి కథనాలను విని వార్తాపత్రికలలో ప్రచురించిన భాగాలను ఎంతో శ్రద్ధగా చదివేవారు వినోబాభావే. ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరయ్యేందుకు ముంబై బయలుదేరిన ఆచార్య వినోబాభావే తాను వెళ్లే మార్గంలో తాను చదువుకున్న పాఠశాలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అక్కడ మండుతున్న మంటల్లో పడేశారు. ఆ తరువాత వినోబాభావే మహాత్మాగాంధీకి ఒక లేఖ రాశారు. అలా గాంధీజీ, వినోబాభావేల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో అహ్మదాబాద్లోని కుబ్రాజ్ ఆశ్రమంలో వ్యక్తిగత సమావేశానికి హాజరు కావాలని గాంధీజీ వినోబాభావే గారికి లేఖ రాశారు. ఆ వెంటనే 1916 సంవత్సరం జూన్ 7వ తేదీన మహాత్మాగాంధీని భావే తొలిసారిగా కలుసుకున్నారు. ఆ తరువాత భావే తన చదువును విడిచిపెట్టారు. గాంధీజీ ఆశ్రమంలో బోధన, అధ్యయనం, నూలు పోగులు వడకటం, సమాజ జీవితాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలలో భావే ఎంతో ఆసక్తిగా పాల్గొనేవారు. ఖాదీ, గ్రామ పరిశ్రమలు, నూతన విద్య, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన గాంధీజీ యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాలతో వినోబాభావే ప్రమేయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో గాంధీజీ తన ఆశ్రమ బాధ్యతలను వినోబాభావేకు అప్పగించారు. 1921 ఏప్రిల్ 8న వార్ధాకు బయలుదేరి వెళ్లారు. 1923 సంవత్సరంలో వినోబాభావే ఉపనిషత్తులపై తన వ్యాసాలను కలిగి ఉన్న మహారాష్ట్ర ధర్మ అనే మరాఠీ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తరువాత ఈ మాసపత్రిక వారపత్రికగా మారి 3 సంవత్సరాల పాటు కొనసాగింది. 1925వ సంవత్సరంలో హరిజనుల ఆలయ ప్రవేశాన్ని పర్యవేక్షించడానికి గాంధీ భావేను కేరళలోని వైక్యంకు పంపించారు. 1920 సంవత్సరం నుండి 1930 సంవత్సరం మధ్యకాలంలో అనేక సార్లు భావే బ్రిటిషర్ల చేతిలో అరెస్టు అయ్యారు. 1940 సంవత్సరంలో బ్రిటిష్ పాలనకు అహింసాత్మక ప్రతిఘటనలకు నాయకత్వం వహించినందుకు 5 సంవత్సరాల పాటు జైలు శిక్షను కూడా వినోబా భావే అనుభవించారు. ఆ సమయంలో భావేను బంధించిన జైళ్లు ఆయన చదువుకోవడానికి, వ్రాయడానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. జైలులో ఉన్న సమయంలోనే భావే ఈశావాస్య వృత్తి, స్థితప్రజ్ఞ, దర్శనాలు అనేటటువంటి గ్రంథాలను కూడా ఆయన రచించారు. 4 దక్షిణ భారతీయ భాషలను కూడా నేర్చుకుని వేలూరు జైలులో లోక్ నగరి అనేటువంటి లిపిని కూడా ఆయన సృష్టించారు. జైలులో తన తోటి ఖైదీలకు మరాఠీలో భగవద్గీతపై వరుస ప్రసంగాలు చేశారు భావే. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాలానుగుణంగా దేశవ్యాప్త శాసన ఉల్లంఘన నిరసన కార్యక్రమాల్లో జాతీయవాదులతో కలిసి భావే పాల్గొని అనేక సార్లు జైలు పాలయ్యారు. ఇన్ని కార్యకలాపాలు ఉన్నప్పటికీ ఆయన ప్రజలకు మాత్రం అంతగా పరిచయం కాలేదు. 1940 సంవత్సరంలో ఒక కొత్త అహింసాయుత ప్రచారంలో గాంధీ వినోబా పేరును తన మొట్టమొదటి కార్యకర్తగా ఎంపిక చేయడంతో భావే జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరూ ఆయనను వినోబా అనే చిన్న పేరుతో పిలుస్తూ వచ్చేవారు. భావే తమ్ముడు బాలకృష్ణ కూడా గాంధీవాది. బాలకృష్ణ తన జీవితమంతా గడిపిన ఉరాలీ కంచన్ వద్ద ప్రకృతి చికిత్స ఆశ్రమాన్ని ఏర్పాటు చేయమని గాంధీజీ బాలకృష్ణ, మణిభాయ్ దేశీయులకు కీలక బాధ్యతలను అప్పగించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీతో పాటు వినోబా భావే మంచి సంబంధం కలిగి ఉండేవారు. గాంధీజీ ఏర్పాటు చేసిన సబర్మతి ఆశ్రమంలో ఆయన పేరు మీదుగా వినోబా కుటీర్ అనే కుటీరంలో కొంతకాలం భావే ఉన్నారు. ఆ సమయంలో తన తోటి ఆశ్రమవాసులకు భగవద్గీతపై మరాఠీలో ప్రసంగాలు చేసేవారు. ఆ ప్రసంగాలన్నీ తరువాత పుస్తక రూపంలో టాక్స్ ఆన్ ది గీత అనే పుస్తకంలో కూడా వెలువడ్డాయి. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన అనేక భాషలలోకి కూడా అనువాదం చేశారు. కుటీరంలో తోటి ఆశ్రమవాసులతో జరిగిన చర్చలన్నింటినీ మూలంగానే తన ప్రసంగాలు పుట్టుకు వచ్చేవని వినోబా భావే చెబుతూ వస్తూ ఉండేవారు. తన రచనలను ప్రజలు మర్చిపోయినా ప్రసంగాల ప్రభావం మాత్రం ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయనే సిద్ధాంతాన్ని భావే ఎంతగానో విశ్వసించేవారు. 1940 సంవత్సరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ కార్యక్రమానికి మొదటి వ్యక్తిగా భావే ఎంపికయ్యారు. భావే బ్రహ్మచర్యాన్ని చూసి మహాత్మాగాంధీ ఎంతో గౌరవించారు. ఇది బ్రహ్మచర్య సూత్రంపై తన నమ్మకానికి తగినట్లుగా భావే తన కౌమార దశలో చేసిన ప్రతిజ్ఞ. భావే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. భావే యొక్క రాజకీయ తత్వశాస్త్రం స్వాతంత్ర్యం సాధించడానికి శాంతియుతమైన సహాయ నిరాకరణతో జతకట్టింది. చురుకైన భాగస్వామ్యంతో సహా గాంధీజీ వారి అన్ని రాజకీయ కార్యక్రమాలలో భావే ఎంతో శ్రద్ధగా నిమగ్నమయ్యేవారు. వినోబా భారతీయుల మధ్య సమానత్వం, మత సామరస్యం కోసం వాదిస్తూ ఉండేవారు.
దేశ సమైక్యత

సమ్మిళిత సమాజం కోసం గాంధీ దృష్టికి కట్టుబడి వినోబాభావే అడుగులు వేశారు. మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో వినోబాభావే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో చురుకుగా పాల్గొని సహాయ నిరాకరణ ఉద్యమంలో నిమగ్నమయ్యారు. విదేశీ దిగుమతులపై స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని దేశ ప్రజలకు వినోబాభావే సూచించేవారు. గాంధీజీ బోధనలను స్వీకరించి వ్యక్తిగతంగా తన వస్త్రాన్ని తిప్పడం ద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించారు. ఇతరులను అనుసరించమని ప్రోత్సహించారు కూడా. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా విస్తృత ఉద్యమానికి నాంది పలికింది. 1932 సంవత్సరంలో వినోబాకు 5 సంవత్సరాల జైలు శిక్షను బ్రిటిష్ ప్రభుత్వం విధించింది. జైలులో వినోబా భగవద్గీత నుండి అనేక శ్లోకాలను, అధ్యాయాలను తోటి ఖైదీలతో బోధనల రూపంలో పంచుకున్నారు. అవే భావే అవలంబించిన మత దృక్పథం ఎంతో విస్తృతమైనది. ఇది అనేక మతాల సత్యాలను విశ్లేషణ చేయడానికి దోహదపడింది. భావే ఒక గ్రామంలో నివసిస్తున్న సగటు భారతీయుడి జీవితాన్ని గమనించి దృఢమైన ఆధ్యాత్మిక పునాదితో భావే ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇది అతని సర్వోదయ ఉద్యమానికి మూలాధారమైంది. భారతదేశంలోని పల్లెల్లో జీవించే సగటు జీవి అనుభవించే కష్టాలకు, సమస్యలను అన్వేషించడంలో చాలా కృషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయ ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలో నడిచిన ఈ భూదానోద్యమ ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశంలో నలుమూలల పాదయాత్ర చేశారు. ప్రతి భూకామాంధుని వ్యక్తిగతంగా తనను కొడుకుగా భావించి కొంతైనా భూమిని ఇవ్వాలని ప్రార్థించారు. అలా సేకరించిన భూమిని నిరుపేదలకు దానం చేయడం ద్వారా ఆయన కీర్తిని సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే 1951 ఏప్రిల్ 18 80 హరిజన కుటుంబాలతో మమేకమై పోచంపల్లి మండలంలో ప్రవేశించారు. మొట్టమొదటిసారి భూదానోద్యమం ఇక్కడి నుండే ప్రారంభమైంది. అందుకే ఈ ప్రాంతాన్ని భూదాన్ పోచంపల్లి అని ప్రస్తుతం వ్యవహరిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలోకి మొదటిసారి వినోబాభావే ప్రవేశించినప్పుడు ఆయన అక్కడ గ్రామస్తులు స్వాగతించారు. వినోబాభావే కొంతకాలం పోచంపల్లిలో ఉన్నారు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమిలేని నిరుపేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకుని ఆ గ్రామస్తులను కలవడానికొచ్చి 80 ఎకరాలలో సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు కావాలని అడిగారు. అప్పుడు వినోబాభావే గ్రామస్తులందరికీ ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి, భూస్వాములు తోటి పేదలకు సహాయపడవచ్చు కదా అని పేర్కొన్నారు. అప్పుడు వెంటనే వెదిరే రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమినిస్తానని వాగ్దానం చేశారు. దీంతో భారతదేశ భూ సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబాభావే అనుకున్నారు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది. అదే భూదాన్ ఉద్యమం పోచంపల్లిలో ప్రారంభమైంది. భూమి ఉన్న ప్రజలను తమ కుమారులలో ఒకరిగా పరిణించాలని భారతదేశమంతటా పాదయాత్రను చేపట్టారు. భావే తన భూమిలోని 1/6 భూభాగాన్ని భూదానోద్యమానికి మద్దతుగా దానంగా ఇచ్చారు. దానిని భావే భూమిలేని నిరుపేదలకు పంచిపెట్టారు. 13 సంవత్సరాలలో వినోబా దేశవ్యాప్తంగా 58,741 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఈ సమయంలో ఆయన సుమారు 4.4 మిలియన్ ఎకరాల భూమిని సేకరించారు. దాదాపు 1.3 మిలియన్ ఎకరాల భూములను భూమిలేని నిరుపేదలకు ఆయన పంపిణీ చేశారు. సామాజిక న్యాయం కోసం స్వచ్ఛందంగా ఉద్యమం చేసినందుకుగాను భూదాన ఉద్యమాన్ని నిర్వహించి దాని ప్రత్యేక శ్రద్ధ పట్ల ప్రపంచవ్యాప్తంగా వినోబా భావే ప్రశంసలను అందుకున్నారు. వినోబా భావే అనేక పుస్తకాలను రచించిన మహాపండితుడు, ఆలోచనాపరుడు, రచయిత కూడా. సంస్కృత గ్రంథాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చి అనువాదకుడిగా కూడా ఆయన చరిత్ర పుటల్లోకెక్కారు. భావే మరాఠీ, కన్నడ, గుజరాతీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో అద్భుతమైన పట్టుతో పాటు వక్తగా, భాషావేత్తగా కూడా నిలిచారు. భావే తన వినూత్న సంఘ సంస్కర్త. ఆయన కన్నడ లిపిని ప్రపంచ లిపిరాణి అని కూడా పిలిచారు. వినోబా భావే భగవద్గీత, ఆదిశంకరాచార్య రచనలను, బైబిల్, ఖురాన్ వంటి అనేక మతపరమైన తాత్విక రచనలకు సంక్షిప్త పరిచయాలతో పాటు విమర్శనాత్మక కథనాలను కూడా రాసేవారు. జ్ఞానేశ్వర్ కవిత్వం, ఇతర మరాఠీ సాధువుల రచనల గురించి అతని అభిప్రాయాలు చాలా అద్భుతమైనవి. భావే మేధస్సు విస్తృతికి నిదర్శనమయ్యాయి. భావే భగవద్గీతను మరాఠీలోకి అనువదించారు. ఆయన గీత ద్వారా లోతుగా ప్రభావితమయ్యారు. భగవద్గీతలోని బోధనలను తన జీవితంలోనికి మార్చుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయత్నించేవారు. తరచూ గీత నా ప్రాణం యొక్క శ్వాస అని చెబుతూ ఉండేవారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వినోబా భావే పేరు పెట్టారు.

0: భావే తన జీవితంలోని తరువాతి భాగాన్ని మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో గల పౌనార్లాలోని బ్రహ్మ విద్యామందిర్లో ఆశ్రమంలో గడిపారు. జైన్ మతంలో వివరించిన విధంగా సమాధి మారన్ స్వీకరించడం ద్వారా ఆయన కొన్ని రోజులు ఆహారం ఔషధాలను తిరస్కరించిన నేపథ్యంలో 1982 నవంబర్ 15 వినోబా భావే తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో సోవియట్ నాయకుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాస్కోను సందర్శించిన భారత ప్రధాని ఇందిరాగాంధీ భావే అంత్యక్రియలకు హాజరు కావడానికి తన పర్యటనను కుదించుకున్నారు. భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబా భావేను అనేక అవార్డులు వరించాయి. 1958 భావే కమ్యూనిటీ లీడర్షిప్ కోసం అంతర్జాతీయ రామన్ మెగసెసే అవార్డును మొట్టమొదట అందుకున్న వ్యక్తిగా భావే చరిత్ర సృష్టించారు. వినోబా భావే మరణానంతరం 1983 కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో ఆయనను సత్కరించింది. వినోబా భావే ది మ్యాన్ విశ్రమ్ బేడేకర్ దర్శకత్వం వహించిన సంస్కర్త అనే ఒక డాక్యుమెంటరీ చిత్రం 1963 విడుదలైంది. దీనిని భారత ప్రభుత్వ చలనచిత్ర విభాగం నిర్మించింది. భారతీయ చలనచిత్ర దర్శకుడు సర్వోత్తమ్ బాదామి 1951 వినోబా భావేపై ఇంతకుముందు మరో డాక్యుమెంటరీని కూడా తీశారు. భారతదేశ చరిత్ర పుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని వినోబా భావే సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో నిరుపేదలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూములను సాగు చేసుకోవడానికి ఉచితంగా నీటికి అందజేయడానికి పునాదులు వేసిన మూల కారకుడు భారతరత్న ఆచార్య వినోబా భావే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
1: మీరింతవరకు భూదాన ఉద్యమ పితామహుడు వినోబా భావే అనే అంశం మీద శ్రీ వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం.

బాపూజీ సత్యాగ్రహం గురించి తన రచనలో ఈ విధంగా వ్రాసుకున్నారు. సత్యాగ్రహం అంటే సత్యశక్తి లేక ఆత్మశక్తి. అసలు నిజం తెలియదు గనుక శిక్షించడం తప్పు కావచ్చు. అందుకని హింసాయుత రాక్షస శక్తిని వాడేందుకు అది అంగీకరించదు. ఛాందస ప్రవృత్తిగా సఫ్రాజెట్ నాన్ కన్ఫార్మిస్ట్ ఇంగ్లీషు ఉద్యమాలు మౌన ప్రతిఘటనను అవలంబించాయి. ఆశయ సిద్ధికి శస్త్రప్రయోగం ఇందులో నిషిద్ధం కాదు.

కాదు. ఒకప్పుడు ఈ ప్రతిఘటన నిషిద్ధం కాదు. ధర్మవిరుద్ధమైన శాసనాలు, చట్టాలు, వీటిని ఉల్లంఘించడమే సివిల్ ఉల్లంఘన. బానిసరాజ్య శాసనాలకు వ్యతిరేకంగా ధోరో మహాశయుడు దీనిని ప్రతిపాదించి ఒక పెద్ద గ్రంథాన్ని రచించి

అధర్మం అనిపించిన శాసనాలు అన్నింటినీ వ్యతిరేకించాం. అట్టి ధిక్కారానికి శిక్షలు కూడా సంతోషంగా అనుభవించాం. అది సత్యాగ్రహ ఉద్యమ విభాగం. సహాయ నిరాకరణోద్యమం కంటే కలుషితమైన ప్రతి ప్రభుత్వ చర్యకు సహాయం నిరాకరించడం. దీనిలో చిన్నపిల్లలతో సహా అందరూ అనుసరించవచ్చును. నాగరిక అవిధేయత ఉద్యమంలో చట్టాలను మన్నించి ఉల్లంఘన వలన వచ్చే శిక్షలను కూడా మన్నించడం ఉన్నది. కనుక అందరూ ఆ ఉద్యమాన్ని చేపట్టలేరు. దీనిని ఆఖరి ఆయుధంగా వాడాలి. సహాయ నిరాకరణ కూడా సత్యాగ్రహ ఉద్యమ విభాగం. అది సత్యమార్గాన్ని అనుసరిస్తుంది. సత్యాగ్రహ ఉద్యమానికి ధన సహాయం గాని ఏ ఇతర సహాయం గాని అక్కర్లేదు. హింస మాటే వద్దు. వ్యక్తులకు వర్గాలకు ఇది ఉపయుక్తం. రాజకీయ రంగంలో గాని గృహ రంగంలో గాని దీనిని ప్రయోగించవచ్చు. అందరికీ ఉపయుక్తం గనక అపజయమన్నది లేదు. స్త్రీలు పిల్లలు అందరూ దీనిని ఆచరించవచ్చు. హింసతో ఎదుర్కోలేని బలహీనులకు ఇది పనికి వస్తుంది అనడం భ్రమ. బలహీనులు దీనిని తలపెట్టనేలేరు. పశు ప్రవృత్తిని మించినది మానవునిలో ఉన్నదని, దానిని పశుత్వాన్ని నిరోధించవచ్చునని నిజంగా నమ్మేవారే సత్యాగ్రహోద్యమకారులు. ట్రాన్స్ వాల్లో 1907 చట్ట ప్రకారం జరుపుబడే పరిపాలన మాకు సమ్మతం కాలేదు. ఆ చట్టం రద్దు కావాలి. రెండే దారులు ఉన్నాయి. దెబ్బకు దెబ్బతీసి ప్రతిఘటించడము లేక శిక్షలను అనుభవించి చట్టాన్ని చేసిన వారి మనసులో మార్పు వచ్చేదాకా ఓర్పుతో ఉండడము. అనుకున్నది అయ్యేందుకు చాలా కాలం పట్టింది. సత్యాగ్రహ విధానాలు సరిగా అర్థం చేసుకోకుండా ఓర్పు తగ్గినప్పుడు శిక్షలను అనుభవించే బదులు దెబ్బతీయడం వగైరా తప్పులు జరిగాయి. ప్రధానంగా పేదరికం ఓర్చుకోవడం మహాకష్టం. ఉన్నది తిని లేకుంటే మాడి ఉండడం ప్రజ్ఞులకు తప్ప అన్యులకు చేతకాదు. సరైన ఆత్మనిగ్రహం ఉంటే అలసత్వం ఉండదు. ప్రశిక్షణ ఉండాలి. ఆషామాషీగా వ్యవహరించకూడదు. అయినా ఈ ఉద్యమం జనసామాన్యానికి నచ్చింది. సత్యాగ్రహోద్యమకారులు తమకు తాము మాత్రమే కాదు ఇతరులకు కూడా పనికి వస్తారు. ఈ విద్య మహోన్నతమైనది. ప్రారంభిక శిక్షణ దీనితోనే ఆరంభం కావాలి. పిల్లలకు కూడా ఆత్మశక్తిని గురించి బోధ జరగాలి. దీనివలన జీవిత సంగ్రామంలో వారు తడబడరు. కోపాన్ని ద్వేషాన్ని ప్రేమతో జయించే అలవాటు వారికి అబ్బుతుంది. మీరా భజన్స్.

0: Administration proposes scrapping 60-day grace period for laid-off H-1B workers in US. National Testing Agency releases provisional answer keys for retest of English, Commerce and Sociology papers of UGC NET June 2026. And in cricket, India beat Bangladesh by 40 runs in first semi-final of Women's Asia Cup 2026 in Dubai. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరుచేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ, స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర, స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం, గ్రామ సభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు,

0: ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: చిత్రగీతాలు వింటారు.
2: ప్రాణంలో ప్రాణంగా మాటల్లో
1: వింటున్న పాట ఆంధ్రుడు చిత్రానికి చిత్ర పాడిన పాట వింటున్నారు. గీత రచన చంద్ర.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆపద్ బాంధవుడు చిత్రానికి చిత్ర పాట వింటారు, గీత రచన సిరివెన్నెల.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: అమ్మాయి బాగుంది చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు. గీత రచన కులశేఖర్, సంగీతం MM శ్రీలేఖ.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్

విన్న పాట అంతం. చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల. వన్ అటు పాయింట్ మెగాజ్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట ఆనందం. చిత్రానికి చిత్ర పాడిన పాట వింటున్నారు. గీత రచన సిరివెన్నెల.

ఉన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరీ వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన మాయమ్మ, ఆహిరి రాగం, ఆదితాళం, శ్యామశాస్త్రి రచన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో వినబోతున్న కీర్తన శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం గాత్రిక చేరి విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అంతఃపురం. చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఆశా ఆశా ఆశా చిత్రానికి చిత్ర పాడిన పాట వింటున్నారు.

మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్

0: 7097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: అరుంధతి చిత్రానికి చిత్ర పాడిన పాట వింటున్నారు, గీతరచన వేటూరి.

భైరవ ద్వీపం చిత్రానికి చిత్ర పాడిన పాట వింటున్నారు. గీత రచన, సంగీతం శ్రీనివాసరావు.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో

0: ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి సేకరించి రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సరత, మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్.
1: యా నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
0: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
1: అంటే మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కానీ వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు, ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది, అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డులో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
0: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
1: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటినీ నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
1: ప్రధాన మార్పులు చూసుకుంటే గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి

0: ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర వదిలేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి. అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు, ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి, అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు, అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలను ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది నాలుగవది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోనూ వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్ రీయూజ్ అండ్ రిడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను, 200 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి, గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్ళు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజీ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ, దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క

0: ప్రాథమిక విద్యలో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
0: ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తడి మరియు పడిచెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్పలు లేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
1: సార్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
0: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మనం వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించగలిగినవి ఉంటాయి. కొన్నింటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి పునర్ ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీనివల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటి తగ్గుతుంది.
1: సార్, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
0: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, మెటల్, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీనివలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
1: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
0: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
1: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయత్ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చెత్త నిర్వహణ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
1: సార్, చెత్తను కేవలం ల్యాండ్ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
0: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026 లో దానికి బదులుగా ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడంతో పాటు భూమి వృధా కూడా తగ్గుతుంది. అంటే గతంలో ఒక మున్సిపాలిటీలో 10 లక్షల మంది జనాభా ఉంటే దానికి సంబంధించి పదుల సంఖ్యలో ఎకరాల భూమి, 30 నుంచి 50 ఎకరాల భూమి అక్కడ వచ్చేటువంటి సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఉండేది. అయితే దీని వలన మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తున్నామో, అదేవిధంగా రీసైక్లింగ్ చేస్తున్నామో, దాని వలన జీరో ల్యాండ్ఫిల్ అంటే ల్యాండ్ అంటే మనం నిల్వ చేసేటువంటి చెత్త పరిమాణం అనేటువంటి

0: వంటిది తగ్గుతూ పోతుంది. దాదాపు తక్కువ భూమిలో తక్కువ భూమితోనే మనం ఈ డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ల్యాండ్ ఫిల్స్ కావచ్చు టేకప్ చేసే ఉద్దేశంతో చెత్తను రీసైక్లింగ్ చేయడం, కంపోస్టింగ్ చేయడం, మరి వ్యర్థాల నుంచి ఇంధనం లేదా శక్తిని తయారు చేయడం అనేటువంటిదే ఈ జీరో ల్యాండ్ ఫిల్లింగ్ కాన్సెప్ట్.
1: సరే, లెగసీ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న పాత చెత్త కుప్పలను తొలగించి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు?
0: అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నప్పటికీ గతంలో ఇంత ఖచ్చితత్వంగా ల్యాండ్ ఫిల్ ని తగ్గించాలి, జీరో ల్యాండ్ ఫిల్ వైపు వెళ్ళాలి అనేటువంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాల నుంచి సేకరించబడినటువంటి చెత్త కుప్పలు కుప్పలుగా పర్వతాల వలె ఉండేటువంటి చెత్తను ఇప్పుడు బయో మైనింగ్ మరియు బయో రెమిడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ పాత చెత్తను వేరు చేసి దాని నుంచి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ కు, దానివల్ల వచ్చేటువంటి మట్టిని రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ఏదైతే లెగసీ వేస్ట్ ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమి ఉంటుందో ఆ భూమినంతా కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం.
1: సార్, కొత్త రూల్స్ లో ల్యాండ్ ఫిల్లింగ్ పై రిస్ట్రిక్షన్స్ ఎందుకు విధించారు? ఏ రకమైన వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కు పంపకుండా చూడాలంటారు?
0: అంటే రీసైకిల్ చేయడానికి వీలున్నటువంటివి, అంటే మంటల్లో కాల్చదగిన లేదా కంపోస్ట్ చేయదగిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్ కి పంపరాదు. కంపోస్ట్ చేయగలిగిన దాన్ని ఎరువుగా మార్చగలిగిన దాన్ని ఖచ్చితంగా ఎరువుగా చేయాలి, రీసైకిల్ చేయగలిగిన దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపోస్ట్ యార్డ్కి పంపించి ల్యాండ్ ఫిల్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టారు. దీని వలన ఒకటి సహజ వనరుల పైన భారం తగ్గుతుంది, రెండోది రీసైక్లింగ్ ఎకానమీలో రీసైక్లింగ్ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది, దాని వలన మనకి వ్యర్థాల యొక్క నిర్వహణ భారం కూడా తగ్గుతూ ఉంటుంది. కేవలం ఎటువంటి ప్రయోజనానికి ఉపయోగపడని పూర్తిగా నిర్వీర్యం చేయలేనటువంటి ఇనర్ట్ వేస్ట్ అవశేష వ్యర్థాలను మాత్రమే ల్యాండ్ ఫిల్ కి అనుమతించాలని చెప్పి SWM రూల్స్ 2026 చెప్తుంది.
1: సార్, వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏమిటి? వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు?
0: యా, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది ఒక అధునాతన కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా విరివిగా ఉపయోగపడుతున్నటువంటిది. అయితే భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కాకినాడ, కడప మరియు నెల్లూరు నగరాల్లో కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలు కాని పొడి చెత్తను దహనం చేయడం ద్వారా లేదా జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం ద్వారా విద్యుత్ లేదా ఇంధనం తయారు చేయడాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటారు. ఈ ప్రక్రియలో మనం మున్సిపాలిటీల నుండి లేదా స్థానిక సంస్థల నుండి వచ్చేటువంటి చెత్తను మండించడం ద్వారా వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ హీట్ ఎనర్జీని మనము స్టీమ్ గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ ని రొటేట్ చేయడం ద్వారా మన విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో వాయు కాలుష్యం వెలువడకుండా అధునాతన ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఎఫ్ గ్యాస్ ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడడం ద్వారా అటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ చెత్త నుండి మనం శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
1: సార్, దొంతాలి ప్రాంతంలో ప్రతిపాదించిన 12 MW వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరంలోని ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అంటారు?
0: యా, నెల్లూరు నగరానికి ప్రతిపాదించినటువంటి 12 MW వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు కాన్సెప్చువల్ ఫేజ్ అయి గ్రౌండింగ్ ఫేజ్ కి సిద్ధంగా ఉంది. సో త్వరలోనే ఆ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీని వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి 360 టన్నుల చెత్తతో పాటు పరిసర మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల నుండి మొత్తంగా ప్రతిరోజు 400 టన్నులుగా వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు ఉపయోగించి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
1: సార్, కొత్త నిబంధనలలో ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారు? దీనివల్ల వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఎలా పెరుగుతుందంటారు?
0: ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ వ్యవస్థ వలన ముఖ్యంగా ఈ చెత్తం తరలించేటువంటి వాహనాల యొక్క కదలికలు, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నిర్వహణ యొక్క వివరాలు, ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క పనితీరు, అదేవిధంగా రియల్ టైం బేసిస్ లో పర్యవేక్షించడానికి డిజిటల్ పోర్టల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, అదేవిధంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అవినీతికి తావుండదు, మరియు ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: సార్, మీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 3 ISO సర్టిఫికేషన్స్ లభించాయి సార్. మరి వీటి ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటారు?

0: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతం కంటే ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు దాదాపు 195,000 గృహాల నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 200 వెహికల్స్ ద్వారా ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్షన్, అదేవిధంగా 6 బిగ్ కాంపాక్టర్స్ ద్వారా సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు గృహాల నుండి వాణిజ్య సముదాయాలు ఉండేటువంటి చెత్తను ఊరి బయటకి పంపిస్తూ అక్కడ ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ వెట్ వేస్ట్ ని కంపోస్ట్ ద్వారా, అదేవిధంగా డ్రై వేస్ట్ ని మెట్రో రికవరీ ఫెసిలిటీకి పంపించడం ద్వారా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది సజావుగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. అందుకే ISO సర్టిఫికేషన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు. అంతేకాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రకటించినటువంటి నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, దేశ స్థాయిలో 9వ ర్యాంకు కూడా ఇవ్వడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పరిశుభ్రమైన మరియు వ్యర్థరహిత సమాజం కోసం మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పౌర స్పృహతో నెల్లూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచడంలో మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపరించి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థాంక్యూ, ధన్యవాదాలు.
1: ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మీరు ఇంతవరకు RNU ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.5 MHz ఆకాశవాణి FM వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: భలే దొంగలు చిత్రానికి చిత్ర పాడిన పాట వింటున్నారు. గీతరచన కెఎం రాధాకృష్ణన్.

0: మీరు విన్న పాట దేవి చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: గీతాంజలి చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి.

విన్న పాట ద్వారక. చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన శ్రీ సాయి కిరణ్, సంగీతం సాయి కార్తీక్. మీరు ఇంతవరకు రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకున్నాం, కార్యక్రమం వింటారు.

0: గోదావరి చిత్రానికి సునీత పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి.
1: అందం కాలేనా, అసలు ఏం బాగాలేనా, అంత లెవెల్ ఎంజాయ్ నీకు?

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ప్రేమిస్తే జమినీ జయం చిత్రాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటారు.

విన్న పాట నీ స్నేహం. చిత్రానికి ఉషా పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల. మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం, కార్యక్రమం విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు, చిత్రగీతాలు వింటారు.

విన్న పాట సంతోషం. చిత్రానికి ఉషా పాండ పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బుర్రద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: కాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: మీరింతవరకు లాహిరి లాహిర్లో శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.9 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
0: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ, చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా

0: దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ఏడవ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు జీఎఫ్ఎఫ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీమతి వింజమూరి లక్ష్మి గానం చేసిన రామదాసు కీర్తనలు

మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం మరియు శ్రీమతి వింజమూరి లక్ష్మీ గానం చేసిన రామదాస్ కీర్తనలు విన్నారు. తరువాత పండిట్ కుమార్ గంధర్వ గానం చేసిన భజనలు వింటారు.

మీరు ఇంతవరకు పండిట్ కుమార్ గంధర్వ గానం చేసిన భజనలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 100.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే

0: విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి. అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మన అందరి ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800-425-0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
2: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదే విధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280-290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయం

0: సహాయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశం మీద శ్రీమతి కోట నీలిమ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం వినే ముందు ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: చదువు అంటే భయం కాకుండా అదొక ఇష్టంగా మారేలా తల్లి చేస్తుంది. తండ్రి పిల్లలకు వెన్నుముకగా నిలిచి భవిష్యత్తుపై భరోసానిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తాడు. పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ప్రథమ గురువులైతే వారిని విద్యావంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఇల్లు దాటి బడిలో అడుగుపెట్టిన బిడ్డకు చదువుపై శ్రద్ధ, ఆసక్తి, సమాజంపై అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అసామాన్యమైనది. ఉపాధ్యాయుల పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా భయం పోగొట్టి చదువుపై ఇష్టం పెంచడం.

ఉపాధ్యాయుడు అంటే కేవలం బెత్తం పట్టుకుని భయపెట్టేవాడు కాదు, సబ్జెక్టును ప్రేమించేలా చేసేవాడు అని నిరూపించాల్సింది గురువే. కఠినమైన పాఠాలను కూడా ఆటపాటల ద్వారా, కథల ద్వారా, నిత్య జీవిత ఉదాహరణల ద్వారా సులభంగా అర్థమయ్యేలా చెప్పి పిల్లల్లో చదువు పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి జిజ్ఞాసను పెంచుతారు. రెండవది, ప్రతి విద్యార్థిలోని ప్రత్యేకతను గుర్తించడం. క్లాసులో ఉన్న పిల్లలందరి తెలివితేటలు ఒకేలా ఉండవు. కొందరు త్వరగా నేర్చుకుంటే మరికొందరు నెమ్మదిగా నేర్చుకుంటారు. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులను మందలించకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిలో దాగి ఉన్న శక్తులను వెలికితీస్తారు. చదువుతో పాటు ఆటలు, వ్యాసరచన, వక్తృత్వం వంటి ఇతర రంగాలలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. నిరంతరం ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం నింపడం. ఒక విద్యార్థి చిన్న మంచి పని చేసినా, పరీక్షలో ఒక్క మార్కు ఎక్కువ సాధించినా తరగతి గదిలో అందరి ముందు అభినందించడం ద్వారా ఉపాధ్యాయులు వారిలో కొండంత ఉత్సాహాన్ని నింపగలరు. గురువు చెప్పే ఒక్క నువ్వు చెయ్యగలవు అనే మాట విద్యార్థి భవిష్యత్తును మార్చేయగలదు. క్రమశిక్షణ, నైతిక విలువలను నేర్పడం. పుస్తకాల్లోని జ్ఞానాన్ని అందించడమే కాకుండా నిజాయితీ, సమయపాలన, పెద్దలను గౌరవించడం, తోటి వారితో కలసిమెలసి ఉండడం వంటి సామాజిక స్పృహను ఉపాధ్యాయులు అలవాటు చేస్తారు. బడిని ఒక సంస్కార కేంద్రంగా మార్చడంలో గురువుదే ప్రధాన పాత్ర. తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య వంతెనగా నిలవడం. విద్యార్థి ప్రవర్తనను, చదువులోని ప్రగతిని నిరంతరం గమనిస్తూ తల్లిదండ్రులతో పంచుకుంటారు. ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలో తల్లిదండ్రులకు సూచిస్తూ పిల్లల చదువుకు ఇరువైపులా సహకారం అందించేలా చూస్తారు. ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే దానికి ఉదాహరణగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఒక గొప్ప తత్వవేత్త మరియు దేశ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అయినప్పటికీ తనను ఒక ఉపాధ్యాయునిగానే గుర్తించాలని కోరుకున్నారు. ఆయన బోధనా శైలి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేది. అందుకే ఆయన పుట్టినరోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే. సమాజం నుండి ఎన్నో అవమానాలు, రాళ్లదెబ్బలు ఎదురైనా వెనుకకు అడుగు వేయకుండా భారతదేశంలో బాలికల చదువు కోసం అంకితమైన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె పట్టుదలే నేడు కోట్ల మంది మహిళల చదువుకు పునాది. కుమ్మరి మట్టిని అందమైన కొండగా మార్చినట్లు ఉపాధ్యాయుడు తన జ్ఞానంతో, ఓర్పుతో ఒక సాదాసీదా విద్యార్థిని దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతాడు. అక్షరాలు నేర్పే గురువు జీవితాన్ని ఎలా గడపాలో నేర్పే దైవంతో సమానం. ఆధునిక విద్యావ్యవస్థలో సాంకేతికత, మౌలిక వసతులు పెరిగినప్పటికీ తరగతి గదులలో విద్యార్థులలో ఏకాగ్రత లోపించడం అనేది నేడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఆధునిక తరగతి గదులలో విద్యార్థులకు శ్రద్ధ లోపించడానికి గల ప్రధాన కారణాలు ఇవి. ఒకటి, డిజిటల్ డిస్ట్రాక్షన్ మరియు స్క్రీన్ టైం. అతిగా మొబైల్ గ్యాడ్జెట్స్ వాడకం, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా రీల్స్, వీడియో గేమ్స్ కారణంగా నేటి పిల్లల మెదడు తక్కువ సమయంలో ఎక్కువ వినోదాన్ని ఆశిస్తోంది. తరగతి గదిలో అలసట, రాత్రిళ్ళు ఆలస్యంగా ఫోన్లు చూడడం వల్ల నిద్రలేమి ఏర్పడి మరుసటి రోజు క్లాసులో విద్యార్థులు నిద్రమత్తుగా లేక నిస్సత్తువగా ఉంటారు. దీనివల్ల ఉపాధ్యాయులు చెప్పేదానిపై శ్రద్ధ పెట్టలేరు. రెండవది, సాంప్రదాయ బోధనా పద్ధతులు, ఆధునిక విద్యార్థులు. మోనోటోనస్ లెక్చర్స్. నేటి తరం పిల్లలు దృశ్య శ్రవణ మాధ్యమాలకు అలవాటు పడిపోయారు. తరగతి గదిలో కేవలం ఉపాధ్యాయుడు బోర్డుపై రాస్తూ నిరంతరం ఉపన్యసిస్తూ ఉంటే వారు త్వరగా బోర్ ఫీల్ అవుతారు. ప్రాక్టికాలిటీ లోపించడం. చదువుతున్న అంశం తమ నిత్య జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో అర్థం కానప్పుడు విద్యార్థులు ఆ సబ్జెక్టుపై శ్రద్ధ

కోల్పోతారు. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ మరియు మానసిక ఒత్తిడి. అతిగా సిలబస్ ఉండడం, ఉదయం స్కూల్, సాయంత్రం ట్యూషన్లు, వీకెండ్ ఎగ్జామ్స్, ఫౌండేషన్ కోర్సులు, ఇలా విద్యార్థులపై పుస్తకాల భారం, మార్కుల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. మానసిక అలసట, నిరంతరం చదువు అనే ఒత్తిడి వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి క్లాసులో కూర్చున్నా వారి మనసు ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. శారీరక శ్రమ, ఆటలు కరువవడం, ఆటస్థలాలు లేకపోవడం. ఆధునిక పాఠశాలల్లో కాంక్రీట్ భవనాలు పెరిగాయి కానీ ఆటస్థలాలు తగ్గాయి. విద్యార్థులకు శారీరక శ్రమ లభించనప్పుడు వారి శరీరంలోని అదనపు శక్తి శ్రద్ధలోపానికి దారితీస్తుంది. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవడం వారి వల్ల కాదు. పోషకాహార లోపం, మారుతున్న ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్ ప్రభావం, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేకపోవడం లేదా ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్, అధిక చక్కెరలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది పిల్లల మెదడు పనితీరుపై, ఏకాగ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. తరగతి గది వాతావరణం, అధిక విద్యార్థుల సంఖ్య. ఒకే క్లాసులో 50-60 విద్యార్థులు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టడం సాధ్యం కాదు. దీనివల్ల వెనుక బెంచీల్లో కూర్చునే విద్యార్థులు చదువుకు త్వరగా కనెక్ట్ అవ్వలేరు. విద్యార్థులలో శ్రద్ధ లోపానికి కేవలం వారిని మాత్రమే బ్లేమ్ చేయలేం. తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్గా మార్చడం, డిజిటల్ స్క్రీన్ టైంను తగ్గించడం, చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే నేటి తరం విద్యార్థులను మళ్లీ ఏకాగ్రత వైపు మళ్లించగలం. విద్యార్థులు చదువుపై పూర్తి ఏకాగ్రత పెంచడానికి, చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన మరియు ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. చదువుకోవడానికి ప్రత్యేక స్థలం, నిశ్శబ్ద వాతావరణం, ఇంట్లో టీవీ, బెడ్రూమ్కు దూరంగా ప్రశాంతంగా ఉండే ఒక చోటును చదువుకోవడానికి ఎంచుకోండి. అన్నింటినీ దగ్గర ఉంచుకోవడం, చదవడానికి కూర్చునే ముందు పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్ వంటివన్నీ దగ్గర పెట్టుకోండి. దీనివల్ల మధ్య మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. బెడ్పై కూర్చొని చదవవద్దు. మంచంపై కూర్చొని లేదా పడుకొని చదివితే మెదడుకు విశ్రాంతి సంకేతాలు వెళ్ళి త్వరగా నిద్ర వస్తుంది. కాబట్టి కుర్చీ, బల్ల ఉపయోగించడం ఉత్తమం. రెండవది, డిజిటల్ డిటాక్స్, ఫోన్ను దూరంగా పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం. చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచి వేరే గదిలో పెట్టండి లేదా కంటికి కనిపించకుండా దాచండి. ఒక్క మెసేజ్ చాలు. ఒక్క నిమిషం ఫోన్ చూద్దాం అనుకొని ఓపెన్ చేస్తే సోషల్ మీడియా రీల్స్ వల్ల గంటల సమయం వృధా అవుతుంది. కాబట్టి చదువు పూర్తయ్యే వరకు స్క్రీన్కు దూరంగా ఉండండి. పోమోడోరో పద్ధతి. నిరంతరాయంగా గంటల తరబడి చదివితే మెదడు అలసిపోతుంది. అందుకే ఈ పద్ధతిని పాటించండి. 25 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో చదవండి. 5 నిమిషాలు చిన్న విరామం తీసుకోండి. ఈ టైంలో కాస్త అటు ఇటు నడవడం, మంచినీళ్లు త్రాగడం వంటివి చేయండి. ఫోన్ మాత్రం చూడొద్దు. ఇలా 4 సార్లు చేసిన తర్వాత ఒక 20-30 నిమిషాల వద్ద బ్రేక్ తీసుకోండి. యాక్టివ్ లెర్నింగ్. పుస్తకాన్ని కేవలం కళ్ళతో చూస్తూ చదవడం కంటే చేతితో నోట్స్ రాస్తూ చదవండి. సొంత మాటల్లో చెప్పడం. చదివిన టాపిక్ను పుస్తకం మూసివేసి మీ అంతటా మీరే ఒక ఉపాధ్యాయునిలా వేరొకరికి వివరిస్తున్నట్లు గట్టిగా చెప్పుకోండి. దీనివల్ల సబ్జెక్టు జీవితంలో మర్చిపోరు. కీవర్డ్స్ మార్కింగ్ చేయడం. ముఖ్యమైన పాయింట్లను హైలైటర్ లేదా పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి. ప్రణాళిక మరియు చిన్న లక్ష్యాలు. ఈరోజు మొత్తం చదివేయాలి అనుకోకుండా ఈరోజు ఉదయం ఈ చాప్టర్లోని 3 ప్రశ్నలు చదవాలి అని చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. లక్ష్యం పూర్తయినప్పుడు వచ్చే సంతోషం తదుపరి చదువుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కఠినమైన సబ్జెక్టును ఉదయం

0: మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చదవడం మంచిది. సరైన నిద్ర మరియు ఆహారం. 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. రాత్రిపూట తగినంత నిద్రపోవడం వల్ల మెదడు చదివిన విషయాలను మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. నిద్ర లేకపోతే మరుసటి రోజు ఏకాగ్రత కుదరదు. ఆరోగ్యకరమైన ఆహారం. అతిగా తినడం వల్ల బద్ధకం వస్తుంది. చదువుకునే రోజుల్లో జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, ఆకుకూరలు, బాదం వంటి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏకాగ్రత అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు పేర్కొన్న చిట్కాలను క్రమంగా తప్పకుండా పాటిస్తే కొద్ది రోజుల్లోనే చదువు అనేది ఒక అలవాటుగా మారి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, చదువుపై శ్రద్ధ కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు. అది దేశాన్ని గర్వించేలా చేసే లక్ష్యం వైపు నడిపించాలి అనడానికి మన భారతదేశం సాధించిన అద్భుత విజయమే ఒక సజీవ సాక్ష్యం. మన స్వదేశీ సాంకేతికతతో, మన శాస్త్రవేత్తల నిరంతర కృషితో విజయవంతంగా దూసుకెళ్లిన మేడ్ ఇన్ ఇండియా రాకెట్ ప్రయోగం మన దేశ కీర్తి కిరీటంలో మరొక మైలురాయి. ఈ విజయం వెనుక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలంతా ఒకప్పుడు మనలాగే సాదాసీదా ప్రభుత్వ బడులలో, సాధారణ తరగతి గదులలో కూర్చుని చదువుకున్నవారే. ఆనాడు వారి తల్లులు చూపిన శ్రద్ధ, వారి తండ్రులు ఇచ్చిన భరోసా, వారి గురువులు నాటిన ఏకాగ్రత, క్రమశిక్షణ అనే బీజాలే నిన్న వారిని నింగివైపు రాకెట్లు పంపేలా చేశాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఏకాగ్రత, పట్టుదలే నేటి విద్యార్థులకు అసలైన గైడ్ రూట్. మన క్లాస్ రూములలో శ్రద్ధగా వినే ఒక్కొక్క విద్యార్థిలోనూ రేపటి దేశాన్ని నడిపించే ఒక శాస్త్రవేత్త, ఒక గొప్ప లీడర్ దాగి ఉన్నారు. ఈ రాకెట్ లాంచింగ్ విజయం మనకు నేర్పే పాఠం ఒక్కటే, లక్ష్యంపై శ్రద్ధ ఉంటే ఆకాశమే మన హద్దు.
1: మీరింతవరకు పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశం మీద శ్రీమతి కోట నీలమగారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలితగీతం వింటారు.

0: కార్యక్రమం తర్వాత విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు చేతి గోళ్లు కాలిగోళ్ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు వింటారు. ఎవరినైనా సరే చూడగానే ముందుగా మన దృష్టి వారి ముఖం మీద పడుతుంది. ఆ తర్వాత చేతులు, అలాగే చేతి గోళ్ల మీద కూడా మన దృష్టి పడుతుంది. ముఖ్యంగా స్త్రీలు వాళ్లు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవడమే కాకుండా అప్పుడప్పుడు గోళ్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. స్త్రీలు కుటుంబ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో, వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఈ గోళ్ల సంరక్షణ విషయంలో కానివ్వండి, శ్రద్ధ అనేది చూపరు. కానీ గోళ్లు అందంగా ఉంటేనే చేతివేళ్ల అందం కూడా మరింత పెరుగుతుంది. గోళ్ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు కొన్ని చూద్దాం. ప్రతిరోజు కూడా చేతివేళ్ల మీద, అలాగే కాలివేళ్ల మీద పేరుకున్న మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. గోళ్లు ఆరోగ్యంగా పెరగాలి అంటే నెలకి ఒకసారైనా సరే మెనిక్యూర్ అనేది చేయించుకోవాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెతో మునివేళ్లను మర్దన కనుక చేసినట్లయితే రక్త ప్రసరణ అనేది బాగా జరిగి గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోళ్లపై కనుక మచ్చలు, పగుళ్లు, గుంటలు, గోరు చుట్టూ చీము పట్టడం లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులుగా గుర్తించాలి. సహజంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అందమైన గోళ్లు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని మనం అశ్రద్ధ చేస్తే గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం బట్టలు గాఢమైన పౌడర్లతో ఉతకడం, నీటిలో గోళ్లు ఎక్కువగా నానడం, గిన్నెలను ఎక్కువసేపు కడగడం వల్ల స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో పసుపు, నిమ్మరసం కలిపి ఆ ముద్దని గోళ్లకు రాత్రిపూట పట్టించాలి. ఉదయాన్నే కనుక కడిగేసుకుంటే పిప్పిగోళ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళదుంప పైతొక్కని తీసివేసి బంగాళదుంపని మెత్తగా ముద్దలా చేసి ఉంచుకోవాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్ల కనుక పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఉల్లిపాయ రసం, ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. పల్చని గుడ్డను ఆ ఉల్లిపాయ రసంలో ముంచి ఫంగల్ ఏర్పడిన గోళ్ల చుట్టూ కూడా రాయాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్తో మర్దన

0: చేస్తే గోళ్లు కాంతివంతంగా అందంగా ఉంటాయి. ఎదుటివారి దృష్టిని ఆకర్షించేవి నాజూకైన చేతులు. వాటి అందాన్ని పెంచేది గోళ్లు. అందుకే వాటి సంరక్షణ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే సరిపోతుంది. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకు సరఫరా అవుతున్నట్లు, అలాగే ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆకుపచ్చ రంగులో కనుక గోళ్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. అలాగే గోళ్లు పాలిపోయినట్లు కనుక ఉన్నట్లయితే రక్తం తగినంత లేదని, ఎనీమియా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకోవాలి. చర్మ సౌందర్యం, శరీర సౌందర్యంతో పాటు గోళ్ల సంరక్షణ కూడా చాలా అవసరమని తెలుసుకోవాలి. అందుకే చిన్న చిన్న చిట్కాలు గనక పాటిస్తే గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు వెనిగర్లో 4 కప్పుల నీళ్లు మిక్స్ అయ్యాలి. ఆ నీళ్లలో చేతులు కాళ్లను ముంచాలి. 20 నిమిషాల తర్వాత చేతులు కాళ్లను పొడిబట్టతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి మనం గోళ్లను కాపాడుకోవచ్చు. గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు వాము నూనె వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం 2-3 చుక్కల వాము నూనె సరిపోతుంది. 1 చిన్న స్పూను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్లో వాము నూనెను కలిపి గోళ్లపై రాసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఎలోవెరా జెల్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎలోవెరా జెల్ను చేతులకు, గోళ్లకు, వేళ్లకు కూడా రాయడం వల్ల పొడిగా మారి నొప్పి కలిగించే క్యూటికల్స్ నుండి ఉపశమనం కలుగుతుంది. గోళ్లకు మంచి మాయిశ్చరైజింగ్ను కూడా అందిస్తుంది. పుదీనాను మెత్తగా చేసి గోళ్లకు రాసుకోవాలి. ఇలా రాత్రివేళ కనుక రాసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పుదీనాలో మెడికల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనె ఇది ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. రాత్రిపూట కొబ్బరి నూనెను కొద్దిగా గిన్నెలో వేసి చేతిగోళ్ల చుట్టూ నెమ్మదిగా రాసుకోవాలి. గోళ్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను గోళ్లపై మనం నేరుగా రాసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న చిట్కాలు గనక పాటిస్తే గోళ్లు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

మీరు విన్న ఆ పాట ప్రేమికుడు చిత్రానికి ఉన్ని కృష్ణన్ పాడిన పాట, సంగీతం యార్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట సంపంగి చిత్రానికి ఉన్ని కృష్ణన్ బృందం గానం, సంగీతం ఘంటాడి కృష్ణ, సాహిత్యం వరికొప్పల యాదగిరి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రంలోనిది. పాడినవారు నరేష్ అయ్యర్, నదీష, యువి జాకీ. సంగీతం హారిష్ జయరాజ్, సాహిత్యం వనమాలి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 3 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: पहली महिला फोटो पत्रकार होमी व्यारावाला को श्रद्धांजलि देते हुए उन्हें लेंस के साथ पहली भारतीय महिला यानी फर्स्ट इंडियन लेडी विद द लेंस के रूप में सम्मान दिया।
1: स्त्री अस्मिता के विमर्श पर किसी ज्योतिर्मय प्रेरणा स्तंभ के रूप में अडिग खड़ी भारत की इस पहली महिला फोटो पत्रकार होमी व्यारावाला को हमारा शत शत नमन।
2: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। अब आपके मित्र विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
3: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
4: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఓం శాంతి ఓం చిత్రానికి శ్రేయా ఘోషాల్ పాడిన పాట వినండి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఖిలాడి ఈ చిత్రానికి అభిజీత్ అల్కా యాగ్నిక్ పాడిన పాట, సాహిత్యం అన్వర్ సాగర్.

పద్మావత్ ఈ చిత్రానికి శ్రేయ ఘోషాల్, స్వరూప్ ఖాన్ పాడిన పాట. సంగీతం సంజయ్ లీలా బల్సాని, సాహిత్యం ఏఎం తురజ్.

ఆజ్ కా గూండారాజ్ ఈ చిత్రానికి అభిజీత్ సాధనా సర్గం పాడిన పాట, సంగీతం ఆనంద్ మిలన్, సాహిత్యం సమీర్.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రాణం ఈ చిత్రానికి సోను నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట, సంగీతం కమలాకర్, సాహిత్యం సాయి శ్రీహర్ష.

శ్రోతలు, యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట శివమణి చిత్రానికి హరిహరన్ కౌశల్య పాడిన పాట సంగీతం చక్రి, క్షమించాలి, సాహిత్యం చక్రి.

0: మీరు విన్న ఆ పాట కోదండరాముడు చిత్రానికి శ్రీకుమార్ పాడిన పాట, రచన వేటూరి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: కార్యక్రమంలో వినబోతున్న పాట జానీ చిత్రానికి రాజేష్ నందిత పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ముకుంద ఈ చిత్రానికి కార్తీక్ సాయి శ్రీవాణి పాడిన పాట. సంగీతం మిక్కీజే మేయర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరింతవరకు యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: भोर की चौखट पर भक्ति की धारा
2: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
3: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.
6: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక్కడు చిత్రానికి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట సాహిత్యం. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం. మణిశర్మ

జల్సా ఈ చిత్రానికి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి. ఈ చిత్రానికి కుమార్ సాను, శ్రేయ ఘోషాల్ గానం, సంగీతం చక్రి, సాహిత్యం కందికొండ.

అంజీ ఈ చిత్రానికి కార్తీక్ శాలిని పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరు విన్న ఆ పాట చంటిగాడు చిత్రానికి ఎస్పి చరణ్ ఉషా పాడిన పాట. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, సాహిత్యం భువనచంద్ర. వినబోతున్న పాట ఠాగూర్ చిత్రానికి మల్లికార్జున్ మహాలక్ష్మి పాడిన పాట. సంగీతం అణిశర్మ, సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: You are analyzing temperature and also you are analyzing income and pest. All parameters, 3-4 parameters. One is income. Second is temperature, environment balance. Number 3, control of pest. Fourth is enrichment of the soil. All collectors has to focus macro, micro. అందులో ఎప్పుడేసాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ, ఈచ్ విలేజ్, ఎవ్రీథింగ్, దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు

0: ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదన మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112 1700 1800 1800 0001 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కే వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసెములు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గణపతి మహత్యం నాటకం నుండి శ్రీకృష్ణుని పద్యాలు. శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుదాసు.
1: బావా అజాతశత్రు.

సర్వశాస్త్ర జ్ఞాన పరిపూర్ణ తేజోవి రాజా ధర్మరాజా, పాండవ వంశ మన్నడు అయిన నీవే ఇట్లు బెండువడి ధైర్యోత్సాహములు విడనాడి కర్తవ్య విముఖుండవైనచో సామాన్యులు నియమనవలే.

విరాజ, ప్రతిష్ఠిత తేజో విరాజ సోదరుల మనోభావమును గ్రహించితివి కదా. వారలో వచించినట్లు సవనాశ్వ రక్షణకు సవ్యసాచని.

మీరింతవరకు గణపతి మహత్యం నాటకం, శ్రీకృష్ణ పాత్ర, నిర్వహణ శ్రీ శంకరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుదాసు, రంగస్థల శీర్షికను విన్నారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 6:50 వస్తుంది. వ్యవసాయ సూచనలు వింటారు.
1: సేంద్రియ వ్యవసాయంలో సర్టిఫికేషన్ పాత్ర గురించి తెలుసుకుందాం. ఆహార ధాన్యాలు పండించడంలో విషరహితమైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మంచి వాతావరణంతో కూడిన ఆరోగ్యాన్ని పొందొచ్చు. సేంద్రీయ వ్యవసాయం అంటే పంటల యాజమాన్యంలో వివిధ పద్ధతులు పాటించి భూమి నిస్సారం కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడడం, మొక్కలు జంతువులు పంటల వ్యర్థాలను భూమిలో వేయడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది వాటి చర్యలతో మొక్కలకి కావలసిన పోషక పదార్థాలు విడుదలవుతాయి. భూమిని సాగు చేసి ఆహార పదార్థాలను పొందడం సృష్టి మనకు కల్పించింది.

చిన్న సదుపాయం. ప్రస్తుత అవసరాల కోసం భూమిని నిస్సారపరచకూడదు. సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలు పెద్దగా నాణ్యతతో కూడి రుచిగా ఉంటాయి. సేంద్రియ వ్యవసాయంలో

తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని కూడా పొందొచ్చు. యంత్రాల వినియోగాన్ని తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో పనిని కల్పించవచ్చు. దిగుమతుల మీద ఆధారపడకుండా స్థిరమైన స్వయం సమృద్ధి సాధించవచ్చు. పంటలు పండించడానికి అవసరమైన ముడిసరుకుల్ని, రసాయనాలని దిగుమతి చేసుకోకుండా స్వయం సమృద్ధి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. పంటలపై ఇచ్చే రాయితీని తగ్గించి ఆ సొమ్ముతో సాంఘిక అభివృద్ధి పనులు చేపట్టి సామాజిక అభివృద్ధికి దోహదపడవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే, ప్రతి మనిషి విషరహితమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసం జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ భూ సంరక్షణ, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎన్నిక, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, పశువుల పెంపకాన్ని సమన్వయం చేసుకోవాలి. భూమిని అవసరం మేరకే దున్నాలి. సారవంతమైన మట్టి నష్టపోకుండా పంటలతో కప్పి ఉంచాలి. వ్యవసాయ, పశు పోషణల వల్ల మన ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. అనువైన పంట రకాలను ఎంచుకోవాలి. మిశ్రమ పంటలు అంటే ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలు వేయడం వల్ల పురుగులు తెగుళ్లను అరికట్టడమే కాకుండా మొక్కలకి పోషక పదార్థాలు పొందడంలో పోటీ ఉండదు. పంట మార్పిడి ద్వారా భూ సంరక్షణ, సూక్ష్మజీవుల అభివృద్ది జరిగి పురుగులు తెగుళ్ల బాధ తగ్గుతుంది. పచ్చిరొట్టని భూమిలోనే కుళ్లించాలి. పంట వ్యర్థాలను భూమికి వాడాలి. బాగా కుళ్లిన, చివికిన సేంద్రియ పదార్థాల ద్వారా అధిక పోషకాలను 30 నుండి 40 రోజుల్లో పొందొచ్చు. పంట మార్పిడి, మిశ్రమ పంటల వల్ల, మధ్యంతర పంటల సాగు వల్ల కలుపుని నివారించవచ్చు. కలుపు మొక్కల్ని భూమిపై పరచి మట్టిని, తేమను సంరక్షించవచ్చు. భూమిలోని సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల గాలిలో ఉన్న 78.21% నత్రజని మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి మొక్కలకి కావలసిన విలువైన పోషక పదార్థాలను అందిస్తాయి. మిశ్రమ పంటల ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచి సహజ మిత్రుల ద్వారా పురుగుల్ని సమగ్రంగా నివారించవచ్చు. ఇక ఈ సేంద్రీయ వ్యవసాయంలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, నీటిని అవసరమైనప్పుడు తగినంత వినియోగించుకోవచ్చు. సాధారణ పద్ధతిలో నీటిని వినియోగించడం వల్ల నీటి ముంపు, చౌడు ఏర్పడి భూమిలోని కింది పొరల్లోకి పోషకాలు వెళ్లిపోతాయి. ఇక విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే, మొలకని వృద్ధి చేయడానికి, విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించడానికి 1:10 నిష్పత్తిలో పంచకం, నీరు కలిపి 15 నిమిషాలు శుద్ధి చేయాలి. కూరగాయల విత్తనాల్ని 2 స్పూన్ల బూడిద 1 లీటర్ నీటిలో 15 నుండి 30 నిమిషాలు నానబెట్టి వేరుకుళ్ళు తెగుళ్లని నివారించవచ్చు. వేడి నీటిలో 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించవచ్చు. జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసి 20 నుండి 30 కిలోల నత్రజని హెక్టార్కి అందించవచ్చు. అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్, రైజోబియాలతో విత్తన శుద్ధి చేసి నత్రజని, భాస్వరాలను మొక్కలకి అందించవచ్చు. ఇక విత్తన శుద్ధి చేసే విధానాల విషయానికి వచ్చినట్టయితే, 50 గ్రాముల బెల్లాన్ని 1 లీటర్ నీటిలో ఉడికించి చల్లార్చాలి. శుద్ధి చేయాల్సిన విత్తనంపై పలుచగా చల్లి విత్తనానికి అంటుకునేలాగా కలపాలి. జీవన ఎరువులను అన్ని విత్తనాలకి సమానంగా అంటుకునేలాగా కలపాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని నీడలో ఆరపెట్టాలి. సేంద్రియ పోషకాల విషయానికి వచ్చినట్టయితే, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు సాంకేతికంగా భూ యాజమాన్యాన్ని చేపట్టి భూమిలో ఎక్కువ సేంద్రియ పదార్థం ఉండేలా చూడాలి. భూమిని కప్పి ఉంచే పచ్చిరొట్ట పంటలు, కంపోస్టు, బయోడైనమిక్ ఎరువులు మట్టిలో కలయదునడం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థాన్ని వృద్ధి చేయొచ్చు. ఈ సేంద్రియ పదార్థాల వాడడం వల్ల పోషకాల నిధిలాగా ఇది పనిచేస్తుంది. భూమి భౌతిక స్వరూపం మారుతుంది. భూమి మార్పిడి సామర్థ్యం కూడా పెరుగుతుంది. భూమికి నీటిని పీల్చుకునే శక్తి, నీరు ఇంకే శక్తి పెరుగుతుంది. నేల ఆమ్ల క్షార గుణాలు తగ్గుతాయి. సేంద్రీయ వ్యవసాయంలో మల్చింగ్ విషయాన్ని గనక మనం చూసుకున్నట్టయితే, భూమిని ఆకులతో, చెరకు చెత్తతో, రంపపు పట్టు, ఎండుగడ్డి మొదలైన వాటితో కప్పి ఉంచాలి. దీన్నే మల్చింగ్ అంటారు. ఇలా ఉంచడం వల్ల మొక్కలు భూమి నుండి నీరు ఆవిరి కాకుండా నివారించవచ్చు. భూమికి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరగడం వల్ల మొక్కలకి సమానంగా నీరు అందుతుంది. వర్షం ద్వారా నీరు, మట్టి నష్టపోకుండా నిరోధిస్తుంది. మల్చింగ్ ద్వారా భూమిలో సూక్ష్మజీవుల అభివృద్ధి జరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది. బెట్ట పరిస్థితులను మొక్క తట్టుకునేలా భూమి సామర్థ్యం పెరుగుతుంది. ఎకరం భూమిని కప్పడానికి 4-5 టన్నుల చెత్త ఆకులు, పచ్చిరొట్ట ఎరువుల పంట అవసరమవుతుంది. ఇక ఈ సేంద్రీయ వ్యవసాయంలో పంటల యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్టయితే,
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తే సమయాన్ని మార్పు చేయడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు. పురుగులు తెగుళ్లకు కొన్ని ఇష్టమైన పంటలుంటాయి.

0: ఎర్రపంటలను గట్ల వద్ద వేసి వాటిని నివారించవచ్చు. క్యాబేజీని ఆశించే పురుగులకు ఎర్రపంటగా ఆవాల పంటని వేసుకోవచ్చు. పత్తిలో కాయతొలిచే పురుగుల నివారణకి బంతిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఇక అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే, ఈ అంతర పంటల ద్వారా పురుగులు తెగుళ్లని నిర్మూలించవచ్చు. కొన్ని ఇతర పంటల ప్రభావం వల్ల పురుగుల పెరుగుదలని అరికట్టచ్చు. వేరుశనగలో అలసందని అంతర పంటగా వేయడం వల్ల వేరుశనగపై ఆకుముడత పురుగుని నివారించవచ్చు. చెరకులో పెసరని అంతర పంటగా పండించడం వల్ల చెరకు పంటకు వచ్చే పీక పురుగును నివారించవచ్చు. పత్తి పంటలో మినుము, పెసర, అలసంద, సోయా చిక్కుడు అంతర పంటలుగా సాగు చేయడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తట్టుకునే రకాల్ని సాగు చేయడం వల్ల కూడా తెగుళ్లని అరికట్టచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా పురుగుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే, మొక్కల విత్తనాలు, ఆకులు, సూక్ష్మజీవుల ద్వారా పురుగుల యాజమాన్యాన్ని చేపట్టచ్చు. ఉదాహరణకి వేప, సీతాఫలం, చామంతి, కానుగ చెట్ల ఆకుల్ని వాడి పురుగుల్ని అరికట్టచ్చు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో పురుగుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, 30 కిలోల వేపాకులు, చిగుర్లు ఉన్న చిన్న ముక్కలుగా చేసి 200 లీటర్ల బేరర్లో ఉంచాలి. 30 కిలోల పేడ వేసి నీటితో నింపాలి. 5 కిలోల మట్టిని దీనికి కలుపుకోవాలి. 7 రోజుల పాటు ప్రతిరోజు దీన్ని బాగా కలపాలి. 30 రోజుల్లో పోషక ద్రవం తయారవుతుంది. 1 లీటర్ పోషక ద్రవానికి 10 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసినట్టయితే దాదాపుగా అన్ని పురుగులని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక ఈ సర్టిఫికేషన్ విధానాన్ని గనక మనం చూస్తే, సేంద్రీయ వ్యవసాయం మంచి వాతావరణం కోసమే కాదు, వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడానికి, ఉత్పత్తిదారునికి మంచి ఆదాయం రావడానికి కూడా ప్రోత్సహించాలి. వినియోగదారునికి మామూలుగా పండించిన ఉత్పత్తులకి, సేంద్రీయ ఉత్పత్తులకి తేడా తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ అనేది తప్పనిసరి. ఇక ఈ సర్టిఫికేషన్ ఎందుకోసం అంటే, వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తిని పొందే హక్కును సంరక్షించడం కోసం. అలాగే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు వారి ఉత్పత్తులకు గుర్తింపు కోసం. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసం కూడా ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సర్టిఫికేషన్ అంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు కాకుండా మూడో వ్యక్తి కానీ, ఏజెన్సీ కానీ రైతు పండించిన పంటను వివిధ దశల్లో చూసి రాతపూర్వకంగా ఆ ఉత్పత్తికి నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉందని ధృవీకరించటం. ప్రతి సేంద్రీయ వ్యవసాయదారుడు నిర్దేశించిన ఫారాల్లో ఉత్పాదకాల సమాచారం, అంటే ఉత్పాదకాల మూలం, రకాలు, మోతాదుల సమాచారం, అలాగే ఉత్పత్తుల గురించి, అంటే అమ్మిన సరుకు, సరుకు నిల్వ మొదలైన సమాచారం, పంటల సమాచారం అంటే గత 3 సంవత్సరాల పంటల సరళి, పంటల ప్రణాళిక, భూముల చరిత్ర, ఎరువులు, పురుగుల నివారణకి వాడిన పదార్థాలు, విత్తనాల రకాలు, వాటితో పాటు పాడి పశువుల సమాచారం మొదలైన వాటి గురించి సర్టిఫికేషన్ ఏజెన్సీకి సమాచారం అందించాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. గంటల 15 నిమిషాలకు చిత్రగీతాలు. 7:30 నిమిషాలకు దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ కి సంబంధించి రాత్రి 11:45 వరకు లేదా మ్యాచ్ ముగిసేంత వరకు హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం చేయబడుతుంది. ఈ కామెంటరీ రేడియో సెట్లలో, PC FM ఛానళ్లలో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారం చేయబడదు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రకటించిన కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 జనసామాన్యంలో సైన్స్ డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:13 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు ఢిల్లీ కేంద్ర.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
3: నినదిద్దాం.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.

చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

0: ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను, భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా అమ్మాయి బాగుంది, ఈ చిత్రానికి మధుబాలకృష్ణ పాడిన పాట. సంగీతం ఎంఎం శ్రీలేఖ, సాహిత్యం సాహితీ.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో అనగా 7:30 దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ కి సంబంధించి రాత్రి 11:45 వరకు లేదా మ్యాచ్ ముగిసేంత వరకు హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం చేయబడుతుంది. ఈ కామెంటరీ రేడియో సెట్లలో PCFM ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారం చేయబడదు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రకటించిన కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట చెప్పవే చిరుగాలి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషాల్ గానం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, సాహిత్యం చంద్రబోస్. కార్యక్రమం

సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా

ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పిఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే 0 బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, 0 బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం 0 బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ

వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా

జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవడం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడి చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను, చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పిఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు.
ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్

0: నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీక ఈ పథకం. విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వాతావరణ వివరాలు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ విపత్తు నివారణ సంస్థ వారు తెలియజేస్తున్నారు. అలాగే రేపు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడవచ్చు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచవచ్చు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జనసామాన్యంలో సైన్స్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం వింటారు.
1: జనసామాన్యంలో సైన్స్ లేదా నిత్య జీవితంలో సైన్స్, మన చుట్టూ అనేక విషయాలను గమనించినప్పుడు కొన్ని మనకి అర్థమవుతాయి, మరికొన్ని మనకి అంతుచిక్కని విధంగా ఉంటాయి. అలాంటి వాటిలో అనేక విశేషాలని మనం తెలుసుకుందాం. ముసలి కన్నీరెందుకు కారుస్తుంది? మనం చాలాసార్లు ఎవరైనా కృత్రిమంగా వినయాన్ని నటించి వాడు చేయకూడని పనులన్నీ చేసి మన దగ్గర వినయంగా నటించి మాట్లాడుతూ ఉంటే, వీడు చూడు ముసలి కన్నీరు కారుస్తున్నాడు, చేయాల్సిందంతా చేసి అని అనుకుంటాం. అసలు ఈ ముసలి కన్నీరు ఎందుకు కారుస్తుంది? ఈ కన్నీరు కాచడం వెనక మాల ఏదైనా విజ్ఞాన శాస్త్ర విశేషం ఉందా? సైన్స్ ఏం చెప్తుంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు విషయం బోధపడుతుంది. ఈ వేటాడే జంతువు అయినటువంటి ముసలి దవడల్ని కదిల్చి గట్టిగా ఏదైనా జంతువుని పట్టుకున్నప్పుడు దాని కంటి కింద ఉన్న సైనస్లోని ఒక్కసారిగా గాలి నెట్టబడి ముసలి కన్నీటి ద్రవాలని ల్యాంక్రియాటిక్ గ్లాండ్స్ అంటారు, అంటే కంటిలోని స్రావాలని మెదడు సంకేతాల వల్ల విడుదల చేస్తుంది, అందువల్ల కన్నీరు వస్తుంది. ఈ ముసలి కన్నీరు కార్చడానికి ఇంకొక కారణం కూడా ఉంది. దీనికి శరీరం పైన శ్వేదరంధ్రాలు ఉండవు కాబట్టి తన శరీరాన్ని చల్లబరచాల్సి వచ్చినప్పుడు, నీటి నుంచి ఎక్కువసేపు బయటకు వచ్చినప్పుడు కన్నీటిని విడుదల చేస్తూ ఉంటుంది. అంటే కళ్ళు పొడి బారకుండా ఉండటానికి, శరీరం యొక్క ఉష్ణోగ్రతని సమతుల్యం చేయటానికి, అలాగే కుక్కలు ఏ విధంగా నాలుకను బయటికి పెట్టి రొప్పుతూ ఉంటాయో అదేవిధంగా ఈ మొసళ్ళు కూడా నదీ పక్క ప్రాంతాల్లో చేరి వేడికి శరీరాన్ని వేడి

పరచుకునేటప్పుడు అలా నోరు తెరిచి పడుకుంటాయి. ఈ మొసళ్ళు సాధారణంగా గుడ్లు పెడతాయి, మనం అనుకున్నట్టుగా పిల్లల్ని కాకుండా. ఈ గుడ్లు 90 రోజుల్లో పొదుగుతాయి, మట్టిలో కప్పిపెట్టి పొదుగుతాయి. ఈ గుడ్డు యొక్క ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే అవి ఆడవిగాను, 34 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటే అవి మగవుగాను తయారవుతాయి. అంటే మన లాగా కృత్రిమ క్రోమోజోమ్స్ కాకుండా, దాని యొక్క జన్యువులు కాకుండా, ఆ గుడ్డు యొక్క పరిసరాల ఉష్ణోగ్రత వాటి యొక్క జెండర్ని, అంటే ఆడ మగ నిర్ణయిస్తాయన్నమాట. ఈ మొసలి దంతాలు నిరంతరం ఊడిపోతా ఉంటాయి, క్రొత్తవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మొసలి కన్నీరు కారిస్తే అది వేటాడింది అని అర్థం అన్నమాట. అందుకే ఎవరైనా ఘోరాలు చేసి వినయంగా ప్రవర్తిస్తే వీడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు చూడండి అని అంటాం. అలాగే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు టీవీని రిమోట్ ద్వారా మనం ఆపరేట్ చేస్తుంటాం. రిమోట్ను నొక్కినప్పుడు ఒక ఎర్రటి ఎల్ఈడి వెలుగుతుంది, మనందరం గమనించి ఉంటాం. ఆఫ్ చేయాలన్నా, ఆన్ చేయాలన్నా, అలాగే మీరు ఛానల్ని మార్పు చేయాలన్నా, వాల్యూమ్ని మార్చుకోవాలంటే సౌండ్ మార్చుకోవాలన్నా ఈ ఎల్ఈడి ద్వారా చేస్తాం. వీటిని పరారుణ కిరణాలు అంటారు. అంటే ఈ ఎల్ఈడి నుంచి, రెడ్ ఎల్ఈడి నుంచి వచ్చే కిరణాలు పరారుణ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం. వీటిని ఆ ఎల్ఈడి ఉత్పత్తి చేసినప్పుడు రిమోట్లో ఉన్నదాన్ని ట్రాన్స్మిటర్ అంటాం. రిమోట్ని మన టీవీ సెట్ని రిసీవర్ అంటాం. ఈ ట్రాన్స్మిటర్ గుండా బైనరీ కోడ్ అంటాం, ఒక సంకేతం టీవీకి పంపబడుతుంది, రిసీవర్కి. పంపగానే మనం ఆన్ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది, ఆఫ్ బటన్ నొక్కితే ఆఫ్ అవుతుంది, లేదా దాని యొక్క వాల్యూమ్ పెంచాలంటే పెంచుతుంది. సాధారణంగా ఈ పరారుణ కిరణాలు చాలా ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని, 7000 యాంగ్స్ట్రముల దగ్గర నుంచి దాదాపుగా 400,000 యాంగ్స్ట్రమ్ యూనిట్ వరకు ఉంటాయి. అంటే నానోమీటర్లో చెప్పాలంటే ఇవి 740 నానోమీటర్ నుంచి, అలాగే అది 1 మిల్లీమీటర్ వరకు, అంటే 1 మిల్లీమీటర్, చాలా ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి దూరాలని పంపించడానికి, సంకేతాలను పంపడానికి రిమోట్లో, పైలట్లెస్ విమానాల్లో ఈ పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. సాధారణంగా మనం టీవీ రిమోట్లో వాడేటువంటి ఈ పరారుణ కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం 7400 నానోమీటర్లు ఉంటుంది. నానో అంటే 10⁻¹. అంటే మనం ఆంగ్స్ట్రమ్లో గనక చెప్పుకోవాలంటే కొద్దిగా ఎరుపు పైభాగంలో, అది సమీప నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ అంటాం. ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందుకే మనం పరారుణ కిరణాలకు ఏదైనా అడ్డు తగిలితే ఇవి పనిచేయటం మానేస్తాయి. అంటే చొచ్చుకుపోయే శక్తి వీటికి చాలా తక్కువగా ఉంటుంది. వీటినే ఉష్ణ కిరణాలు అని కూడా అంటాం. సూర్యునిలో మనకి వేడి కలిగించే కిరణాలు కూడా ఈ పరారుణ కిరణాలే అనమాట. అందుకని వీటిని హీట్ రేడియేషన్స్ అంటారు. పరారుణ కిరణాలకి మరొక పేరు హీట్ రేడియేషన్స్. అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మరొక విషయం గమనిస్తే, మన చుట్టూ జరిగే అనేక విషయాల్లో కొంత ఆశ్చర్యం, కొన్ని సందేహాలు కలగక మానవు. అటువంటిదే సినిమాల్లో గమనించినప్పుడు, కొన్ని ఐరోపా దేశాల్లో స్పెయిన్, బ్రెజిల్ వంటి వాటిల్లో ఎద్దుల పోటీ జరిగినప్పుడు ఆ మెటాడర్ అనేటువంటి ఎద్దుల పోటీని, అంటే ఎద్దును ఎదుర్కొనే వ్యక్తి ఎడమ చేతితో ఎర్రగొడ్డని, కుడి చేతితో ఒక ఈటని పట్టుకుని దాని మీదకు వెళ్తూ ఉంటాడు. తన చేతిలో ఉన్న ఎర్రగొడ్డని ఒక పద్ధతి ప్రకారం కదిలించగానే ఎద్దు గంగవెర్రీతులైపోతుంది. అలాగే సినిమాల్లో మనం చూస్తే ఏదన్నా హీరోయిన్ ఎర్రచీర కట్టుకుని ఎద్దుల దగ్గరికి వెళ్ళగానే ఎద్దు వెంటబడినట్టుగా చూపిస్తారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే వాహనాల వెనక భాగంలో మనం ఎరుపుని ఎందుకు వాడతాం? అలాగే మనం వాహనాలు ఆగమని చెప్పడానికి మన సిగ్నల్స్లో ఎరుపు రంగుని ఎందుకు ఉపయోగిస్తారు? రైల్వేలో, అలాగే ట్రాఫిక్ దగ్గర వీటన్నిటిలో ఎరుపుకింత ప్రాధాన్యం ఎందుకుంది? అంటే కొంతమంది అంటారు రక్తం ఎరుపు కాబట్టి, మన పూర్వీకులు వాడారు కాబట్టి అని అంటారు. కానీ దీని శాస్త్రీయ కారణాలు వేరే ఉన్నాయి. సూర్యుని కాంతి సహజంగా అది తెల్లని కాంతి, దానిలో 7 రంగులుంటాయి, దాన్నే విబ్జిఆర్ అంటాం. సప్తవర్ణాలు, ఉదారంగు, నీలం, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, నారింజ రంగు, ఎరుపు రంగు, ఇలా 7 రంగులు కలిగి ఉంటాయి. ఈ 7 రంగుల్లోకి తరంగ దైర్ఘ్యం వేరువేరుగా ఉంటుంది. ఈ తరంగ దైర్ఘ్యంకి, వాటి యొక్క పరిక్షేపణం, అంటే విరజిమ్మే గుణానికి సంబంధాన్ని మొట్టమొదటగా ర్యాలీ అనే శాస్త్రవేత్త కాంతి విక్షేపణ ప్రక్రియ ద్వారా వివరించాడు. అంటే ఈ తరంగ దైర్ఘ్యం, స్కాటరింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ λ అంటాడు. అంటే పరిక్షేపణం తరంగ దైర్ఘ్యం యొక్క విలోమానికి 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. అంటే ఏ రంగుకైతే ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుందో అది తక్కువ పరిక్షేపణం చెందుతుంది, అంటే విస్తరించే గుణాన్ని తక్కువ కలిగి ఉంటుంది. ఏ రంగు అయితే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉందో అది ఎక్కువ పరిక్షేపణాన్ని జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం నీలి రంగు తీసుకున్నట్టయితే, ఆకాశం నీలంగా ఉండటం, సముద్రం నీలంగా ఉండటం, ఇదంతా కూడా నీలి పరిక్షేపణం కారణం. మరి సూర్యోదయంలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు, సూర్యాస్తమయం అప్పుడు

0: సూర్యుడు ఎర్రగా ఉంటాడు. సూర్యుడు రంగులు మారుస్తాడా అంటే లేదు. సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో ఉన్న 7 రంగుల్లో ఉదయం సాయంత్రం పూట మన కంటి వద్ద చేసే కోణం తక్కువగా ఉన్నప్పుడు ఎరుపు రంగు తక్కువ పరిక్షేపణం చెందటం కారణంగా మనకు సూర్యుడు ఎర్రగా అనిపిస్తాడు, మన మధ్యాహ్న సమయంలో మామూలుగానే అనిపిస్తాడు. ఇలా ఎరుపు రంగు యొక్క పరిక్షేపణం కారణంగా దాన్ని మనం అనేక విషయాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ ఎద్దుని పోరాడే వ్యక్తి మెటాడర్ ఆ ఎర్రగొడ్డను కదిలించగానే ఎద్దు స్పందిస్తుంది. నిజానికి ఎద్దుకు రంగులు కనిపించవు. దీనికి కారణం వాటి కంటిలో కోన్స్ అనబడే ఒక రంగుని గుర్తించే కాంతి నారాలు ఉండవు. దీనివల్ల చాలా జంతువులకి రంగులు కనపడవు. దీన్ని వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఏ రంగు గుడ్డ కదిల్చినా అది ఒక ఎద్దునో వేరే జంతువునో కదిల్చినట్టుగా భావించి మీదకు దూకుతుంది. ముఖ్యంగా క్షీరదాలైనటువంటి మనిషి, కోతి, తిమింగలం వంటి వాటిలో ఈ రంగుల్ని గుర్తించేటువంటి లక్షణం కలిగి ఉంటాయి. అదే ఈ ఎరుపు రంగు కొన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి గుణాలు, త్రిగుణాలు: తరంగ దైర్ఘ్యం ఎక్కువ, ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి, తక్కువ విక్షేపణం కలిగి ఉండటం చేత ఈ 3 గుణాల కారణంగా ఎరుపు రంగుని మనం ప్రమాద సూచికగా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే విమానాల రెక్కల్లో, పెద్ద పెద్ద టవర్లపైన, పట్టణాల్లో ఎత్తైన భవనాలపైన, అలాగే రైలు సిగ్నల్స్లో కానీ, అలాగే సరుకు రవాణా లారీలకి ఇరువైపులా అటు ఇటు దాని యొక్క మార్జిన్ని రాత్రిపూట ఎదురొచ్చే వాహనాలకి తెలియటానికి వీలుగా ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఎరుపు రంగు కాంతి ఒకవేళ మొక్కల యొక్క సత్తాధారిత పదార్థం అయినటువంటి ఆకులపై గనక పడినట్టయితే అవి ఎరుపు రంగుని బాగా శోషిస్తాయి. అంటే ఆకుపచ్చ దాని మీద ఎరుపు రంగు పడితే శోషణం బాగా ఉంటుంది. బహుశా ఇదే కారణమేమో శస్త్రచికిత్స చేసే వైద్యులు వాళ్ళు వాడేటువంటి ఆప్రాన్స్, అంటే వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో వాడేవి హరిత రంగులో ఉంటాయి. అంటే హరిత రంగు మీద రక్తం పడినప్పుడు ఆ రక్తం స్పష్టంగా కనిపించదు. అదే తెల్లరంగు బట్టలు వేసుకున్నారనుకోండి, భయభ్రాంతులు గురవ్వాల్సి వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఎరుపుని మనం ప్రమాద సూచిగా ఎందుకు వాడతాం, ఎరుపు చూస్తే ఎద్దు గంగవెర్లు ఎందుకు ఎత్తుతుంది, వీటన్నిటికి కారణం ఏంటంటే జంతువుల్లో రంగు చూసే స్వభావం లేకపోవటం, ఎరుపు అయినా ఏ రంగు అయినా ఒకే రకం కనిపించడం, మానవుల్లో ఎరుపు రంగు వాడటానికి కారణం ఇది ఎక్కువ దూరానికి స్పష్టంగా కనిపించడం, ఎరుపు రంగు కాంతికి వేగం ఎక్కువగా ఉంటాం, ఈ కారణాల చేత పరిక్షేపణం తక్కువగా ఉంటాం, అందుచేత వాడతాం. మరి నీలి రంగుని మనం ఇంటికి సున్నం కొట్టినప్పుడు కలుపుతాం. బట్టలు మెరవాలంటే ఒక చుక్క బులుగు వేస్తాం, బట్టలకు బులుగు పెట్టాం అంటాం. అంటే ఎందుకు ఇలా చేస్తారు, బ్లూ కలర్ని యాడ్ చేసినప్పుడు బట్టల యొక్క రంగులు మెరుస్తాయి. అంటే కారణం బ్లూ రంగు చాలా ఎక్కువ పరిక్షేపణాన్ని కలిగి ఉంటుంది. మీకు వేసవికాలంలో మనం ఒంటి మీద చెమట పట్టి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది, అలాగే వేసవికాలంలో కొత్త కొండలోని నీరు బాగా చల్లబడుతుంది, పాత కొండలో నీరు అంతగా చల్లబడదు. ఏమిటి దీనికి కారణం? కొత్త కొండలో నీరు చల్లబట్టం వెనకమాల, చెమటబట్టిన మనిషి ఫ్యాన్ కింద కూర్చుంటే పంకా కింద ఎందుకు చల్లగా అనిపిస్తుంది? దీనికి కారణమైన ప్రక్రియని ఎవాపరేషన్, అంటే ఆవిరవ్వటం. దీనికి ఆవిరవ్వటానికి కారణం నీరు కానీ మరి ఏ ద్రవమైనా సరే దానికి కారణమైనటువంటి గుణాన్ని గుప్తోష్ణము అంటారు, అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, ఆవిరి గుప్తోష్ణము అంటారు. ఈ ఆవిరి గుప్తోష్ణం నీటికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక గ్రాము నీరు ఆవిరి కావాలంటే సుమారుగా 540 క్యాలరీల ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అందుకే మన శరీరం మీద చెమట ఆవిరైనప్పుడు శరీరం చల్లబడుతుంది. ఇదే పద్ధతిలో కొత్త కొండలో సన్నని రంధ్రాలు, మన శరీరంలో శ్వేదరంధ్రాలు ఎలా ఉంటాయో అలాగే కొత్త కొండలో సన్నని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా నీరు కొద్ది కొద్దిగా బయటికి చెమ్మగిలినప్పుడు ఆ చెమ్మగిలిన నీరు బయటున్న ఉష్ణానికి ఆవిరైతే ఆవిరవటానికి కావలసిన వేడిని కొండలోని నీటి నుంచి గ్రహించడం వల్ల కొండ చల్లబడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మంచు గుప్తోష్ణము, నీరు గుప్తోష్ణము, ఈ కారణాల కారణంగా మనం ముఖ్యంగా నీరు ఎవాపరేషన్, అంటే దీనికి ఎక్కువ వేడి కావాలి. అందువల్ల మనకి అలాగే ఈ ప్రక్రియ మనం గమనించినట్టయితే నీటికి ఇంకొక ప్రత్యేకమైన గుణం ఉంది, దాన్నే తలతనేత అంటారు. ఇవి సన్నని రంధ్రాల గుండా చొచ్చుకుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇదే టెక్నిక్ ద్వారా మొక్కలు భూమిలో ఉన్నటువంటి నీటిని తమ యొక్క వేర్ల గుండా చాలా ఎత్తుకు పంపగలుగుతాయి. దీన్ని క్యాపిలరీ యాక్షన్ అంటాం, కేశనాళికీయత. ఈ కేశనాళికీయత కారణమైనటువంటిది కూడా తలతన్యత అనేటువంటి స్వభావం. ఈ తలతన్యత కారణంగానే నీరెప్పుడూ మనం కుప్పలుగా పోయలేం. నీటిపైన పొర ఎప్పుడూ సాగదీసిన రబ్బర్ వలె ఉండటం వల్ల చిన్న చిన్న కీటకాలు, దోమలు నీళ్లపై నడవగలుగుతాయి, మనం మాత్రం నడవలేం. ఇది తలతన్యత అంటాం. అలాగే నీటికి ఇంకొక గుణం కూడా ఉంది, దాన్ని స్నిగ్ధత అంటారు, అంటే విస్కాసిటీ. ఇది ద్రవాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం, తలతన్యత, స్నిగ్ధత. అలాగే నీటికి ఈ మూడు, ఆవిరి గుప్తోష్ణం ఎక్కువగా ఉండటం, అలాగే తలతన్యత కలిగి ఉండటం, ఈ గుణాల కారణంగా మనం కొత్త కొండలో నీరు చల్లగా అవుతుంది. ఇప్పుడు దీనికి ఆ కొత్త కొండలో నీరు చల్లగా అవటానికి, చెమటబట్టిన మనిషి ఫ్యాన్ కింద కూర్చుంటే చల్లగా అవటానికి విషయం అర్థమైంది అనుకుంటాను. దీనికి కారణం నీటి యొక్క ఆవిరి గుప్తోష్ణము. అంటే నీరు ఆవిరైనప్పుడు మన శరీరం నుంచి వేడి గ్రహించడం చేత మన శరీరం చల్లబడుతుంది. అదేవిధంగా కొండలో నీరు కూడా చల్లబడుతుంది. ఈ విషయాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇది విజ్ఞాన శాస్త్ర విశేషాలు.
1: ఇంతవరకు జనసామాన్యంలో సైన్స్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు. ముందుగా గుడుంబ శంకర్ చిత్రానికి ఎస్పి చరణ్ హరిణి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశ

0: దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: ఆజ్ బ్రిక్స్ కే దేశ్ విశ్వ కీ 50% పాపులేషన్, 40% జీడిపి ఔర్ 25% సే అధిక్ ట్రేడ్ కో రిప్రజెంట్ కర్తే హై. ఇతనా హీ నహీ, ఇన్ వర్షో మే జహాన్ గ్లోబల్ జీడిపి కరీబ 2.5 గుణా హుయీ హై, వహీ బ్రిక్స్ దేశో కీ కంబైన్డ్ జీడిపి కరీబ 4.5 గుణా హుయీ హై.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026 ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19 వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014 న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని

0: పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $103 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,347 వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత, సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం, ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అన్నమయ్య హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి నేమని నాగలక్ష్మి.

ఆకాశవాణి శ్రోతలకు నమోవాకములు అర్పిస్తూ, కాలక్షేపో నకర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే, యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పుట కలి సంతరణోపాయము హరికీర్తనముగా ప్రవర్తిల్లుననుట అక్షర సత్యము. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని సాధించే సాధనాలలో భక్తి చాలా గొప్పది అన్నారు శంకర భగవత్పాదులు. మహాభక్తులు ఎందరో మన పుణ్యభూమి అయిన భారతావనిలో జన్మించారు. వారిలో గానం ద్వారా భగవంతుణ్ణి సులభ మార్గంలో చేరుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారులలో అతి ముఖ్యులు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య, జయదేవులు మొదలగువారు. నేటి మన కథానాయకుడు

ఆత్మానాం హి చరితం శృణ్వతాం అఘనాశనం తస్మాత్ సర్వం ప్రయత్నేన శ్రోతవ్యం బుద్ధిమజ్జనై. మహాత్ముల పవిత్ర చరిత్ర బుద్ధిమంతులు పాప నివారణ ప్రయత్నంతో వినవలెను. భక్త మహాశైలారా, తెలుగు భాషలో పదకవిత ఒక ప్రత్యేక వాంగ్మయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో సంగీత సాహిత్యాలు రెండు పరస్పరాచ్ఛాదితములు కాకుండా విజృంభిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో రాగ రస సౌందర్యంతో అర్ధనారీశ్వరత్వాన్ని ప్రత్యక్షీకరింపజేస్తాయి. పదకవితలోని ప్రధాన లక్షణం ఇది. మానవ సహజమైన నైజ గుణములను వ్యక్తం చేయడానికి ఈ పదకవితలు ప్రసిద్ధి పొందాయి. సాహితీ సౌరభవాసితాలైన పదకుసుమాలతో సప్తగిరి సార్వభౌమిని చరణ పద్మాలను అర్చించినవాడు తాళ్లపాక అన్నమాచార్యులు. క్రీస్తుశకం 15వ శతాబ్దిలో హరినందకాంశము నుంచి ఆయన అవతరించాడు. భక్తి మార్గ ప్రచారానికి సంకీర్తనలను ఆధారంగా తీసుకుని పరబ్రహ్మతత్వాన్ని జగజ్జేగీయమానంగా ఆలపించిన మహానుభావుడు అన్నమయ్య. సంస్కృతంలో సంకీర్తన లక్షణం రచించారు. శ్రీవేంకటనాథుని వైభవాన్ని 32,000 కీర్తనల్లో సంకీర్తించిన భక్తాగ్రేసరుడు. పల్లవి చరణాలతో కూడిన పదాలకు ఆంధ్ర వాంగ్మయంలో సుస్థిర స్థానాన్ని కల్పించి పదకవితా పితామహుడుగా పేరొందిన ధన్యచరిత్రుడు. విష్ణు సంకీర్తనమే విశుద్ధమైన జ్ఞానమని విశ్వసించి సర్వేశ్వరుని అనంత కళ్యాణ గుణ వైభవాలను తన సంకీర్తనంలో కీర్తించిన అన్నమయ్యలో సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి, త్రివేణీ సంగమం వలె మూర్తీభవించాయి. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము అంటూ సారపు కైంకర్యములు కేశవు కైంకర్యంబులు. ఈతడే ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు, ఈతడు గలుగబట్టి ఇందరు బతికిరి. ప్రపంచ భాషలన్నిటిలోనూ పదకవిత పద్యకవిత అని రెండు విధాలు. పాడుకోవడానికి ఉపయోగించేది పదం. ఈ పదాలు శృంగార వైరాగ్య పదాలని రెండు రకాలు. తాళ్లపాక వారి కాలమున సంకీర్తనమునకే పదము అని పేరు. వాచం గేయం చ కురుతే స వాగ్గేయకారః. తెలుగులో ప్రథమ వాగ్గేయకారుడైన అన్నమాచార్యుడు సంస్కృతంలోనూ కూడా దాదాపు 100 పదాలు మనోహరంగా రచించారు.

అన్నమయ్య చరిత్రకు వీరి మనుమడు తాళ్లపాక చినతిరువేంగళనాథుడు రచించిన అన్నమాచార్య చరిత్ర ఆధారం. ఇది ద్విపద కావ్యం. ఇతడు పెద తిరుమలాచార్యుని నాలుగవ కుమారుడు. చిన్నన్న అని వ్యవహార నామం. తాళ్లపాక పొత్తపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశ్వర స్వామి కరుణతో ఆ గ్రామజనులు సుఖజీవనం సాగించేవారు. ఇతడి చెన్నకేశవ స్వామిని జనమేజయుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఆ గ్రామవాసులు గోవిందుని దివ్య మంగళ విగ్రహం వికనుచు, నారాయణుని దివ్య లీలా విశేషములను వినుచు, కౌస్తుభధారి హరి పూజలు సల్పుచు, మాధవు శ్రీపాదయుగమి తలపుసేయుచు, వనమాలిగును ప్రసాదంబె కురుచుచు, నందనందన్ని సన్నిధికే అరుగుచు తమ జీవితములను సార్థకపరుచుకునుచున్నారు. అన్నమయ్య నందవర వైదిక బ్రాహ్మణ వంశస్థుడు. వారు ఋగ్వేదులు, అశ్వరాయన సూత్రులు, భారద్వాజ గోత్రులు. నందవరీకుల గాథ. 10వ శతాబ్దిలో కాశీ నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణుడు నందవరీకులు. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలో నందవరం అనే గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, వారణాసిలో క్షామం రాగా నందరాజు ఆశ్రయంలో నందవరంలో స్థిరపడ్డారని, తద్వారా నందవరీకులుగా ప్రచారం పొందారని జనవాక్యం. అన్నమయ్య వంశీకులు. అన్నమయ్య వంశానికి మూలపురుషుడు భరద్వాజ ఋషి, తర్వాత నారాయణయ్య, ఆయన కుమారుడు విఠలయ్య, ఆయన కుమారుడు నారాయణయ్య, విఠలుడు, నారాయణుడు, నారాయణ సూరి ఆయన కుమారుడు అన్నమయ్య. అన్నమయ్యకు ముందు నాలుగవ తరంలో జన్మించిన నారాయణయ్యతో అన్నమయ్య చరిత్ర ప్రారంభం. నారాయణయ్య చిన్నతరంలో చదువు సంధ్యలు అవ్వలేదు. తండ్రి విఠలయ్య తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేటి కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. ఊటుకూరునందు గురువులు నారాయణయ్యను సామదాన భేద దండోపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. ఆ బాలుడు అవమానంతో కుంగిపోయాడు. లేత మనస్సు గాయపడింది. ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతాలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని విని నారాయణయ్య ఆ పుట్టలో చెయ్యి పెట్టాడు. త్రికాలవేదిని చింతాలమ్మ ప్రత్యక్షమై ఓదార్చింది. చెన్నకేశవస్వామి అనుగ్రహంతో సకల విద్యలు పొందగలమని, నీకు మూడవ తరంలో శౌరి వరప్రసాదం వల్ల పరమభాగవతోత్తముడు జన్మిస్తాడని అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశాన ప్రకారం తాళ్లపాక చేరి నారాయణయ్య ఆశ్రిత క్లేశనాశకుడైన చెన్నకేశవ స్వామిని సేవించి స్వామి అనుగ్రహంతో వేరవేరాంగ పారంగతుడే సర్వజ్ఞుడు అని కీర్తి పొందుతాడు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఇతడు సకల విద్యాధురంధరుడు. వీరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మాడుపూరు మాధవస్వామి భక్తురాలు. సంతాన రాహిత్యంతో మనోవిరజింది సర్వజనాభీష్టదాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శింపగోరి పయనమై తిరుమల చేరి స్వామి మందిరం చేరి గరుడ కంపం వద్ద సాగిలి మురుక్కారు. స్వామివారి నిజఖడ్గమైన నందకాన్ని కలలో ప్రసాదించాడు. నందకాంశతో తమకు పుత్రోదయమవుతుందని నారాయణ సూర్యలక్కమాంబ తెలుసుకుని తాళ్లపాక చేరతారు. సర్వధారినామ సంవత్సర వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో 9/5/1408 సంవత్సరంలో బుధవారం రోజున పుత్రోదయమై అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాత్ భవంతి భూతాని అన్న శృతి ప్రకారం పరబ్రహ్మవాచకంగా అన్నమయ్య అని నామకరణం చేసి అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారులు అనేవి నామాంతరాలు అన్నమాచార్యులకు. తాళ్లపాక సాహిత్యంలో, శాసనాల్లో మనకు కనిపిస్తుంది.

వస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందరి కౌస్తుభమే, శఠగోపయతిగా గుడిగంట వేదాంత దేశికులుగా, స్వామి హస్తమందలి నందకమే పేయాల్వార్లు అన్నమయ్యలుగా అవతరించారు. అన్నమయ్య బాల్యం, పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు, వెంకటపతికి మొక్కమని చెబితే మొక్కేవాడు, వెంకటపతి మీద జ్వాల పాడినదే నిద్రపోడు, లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీద ధ్యాసతో పొద్దు గడిపేవాడు. 5 సంవత్సరాలు నిండాయి. అక్షరాభ్యాసం జరిగింది. అహినాయకాద్రి వెన్నుని వరముచే విద్యలన్నీయు అమితంబులుగుచు విహ్వారంగ సీమ తాము తామే జొచ్చి నర్తనమాడదొడగి. అన్నమయ్యకు 8వ ఏట గర్భాష్టకల్లో ఉపనయన సంస్కారం నెరవేర్చారు తల్లిదండ్రులు. నా గాయత్ర్యా పరమం మంత్రం నమాతు పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. అన్నమయ్య ఆడిన మాటల్ల అమృత కావ్యంగా, పాడినదెల్ల పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వింత వింతలుగా వెంకటపతిపై కీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తనా రచనకు స్వామి ఆదేశం పొందినది మాత్రము 16వ ఏటనే. ఈ విషయం రాగిరేకులపైన తొలి వాక్యాల వల్ల స్పష్టమవుతోంది. బాల్యంలో తల్లిదండ్రులు వదినా చెప్పిన పనులు విసుగు చెందక చేసేవాడు. ఎప్పుడూ దండి భుజాన తగిలించుకుని పాటలు పాడటం ఇంటివారికి నచ్చేది కాదు. అందరూ కలిసి ఒకనాడు పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడిగి పంపారు. కొంత పచ్చిక కోసి, మనసంతా శ్రీహరిపైనే ఉన్నది. మరికొంత పచ్చిక కోయబోయేసరికి అన్నమయ్యకు కడవేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి భక్తి జనించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లుగా ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికినది. లౌకిక బంధాలపై మమకారం వీడిపోయి, అయ్యో పోయే ప్రాయము కాలము, ముయ్యంచు మనసునన్నే మోహమతినైతి, తగు బంధులా తనకు తల్లులు తండ్రులను వగలబెట్టుచు తిరుగువారేగాక, మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ తగిలి లేక, చింతాపరుడనైతే అని చింతించి, తల్లి తండ్రి దైవము గురువు ఎల్ల సంపదలనునై ఎల్ల చందముల నన్ను బ్రోచు శేషాద్రినాథుని గొలచి మనియదా అని నిర్ణయించుకుంటాడు. ఆ సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపు చూశాడు. చేతిలో కొడవలి పారవేశాడు. యాత్రికులతో కలిసిపోయాడు. వారు సనకాదులనే భక్త బృందం. జింక చర్మపు కిరీటాలు పెట్టుకున్నారు. దట్టమైన పట్టెనామాలు, శంఖుచక్ర ముద్రికలు, కాళ్లకు కంచుటందెలు పెట్టుకున్నారు. దండెలు మీటుకుంటూ చిటిదాళాలు వాయిస్తూ భక్తి పారవస్యంతో

చిత్రగదుల పాడుకుంటూ యాత్రికులతో కలిసి తిరుపతి చేరతాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలలో గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో మే నెలలో గంగమ్మ జాతర వైభవపేతంగా జరుగుతుంది. అనంతరం అన్నమయ్య 108 తిరుపతులను కీర్తిస్తూ

చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు, విశ్రాంత దేశాలు సందర్శించి తిరుమలకు పయనమై మార్గమధ్యంలో అళిపురి సింగరి, తలయేరుగుండు, పెద్ద ఎక్కుడు, కప్పురంపు కాలువలను సందర్శించాడు. అలిపిరి కొండ ఎక్కుడులో తెలుమెట్టుగల ప్రాంతం. అడిపడి, అలిపిరి అని వ్యవహారనామాలు. ఇక్కడ వెలసిన నృసింహస్వామిని అన్నమయ్య దర్శించాడు. తలయేరుగుండు కొండ ఎక్కే భక్తులు ఈ గుండును తలతో, మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులుండవని నమ్మకం. ఆంజనేయస్వామి వారి మూర్తి దీనిపై కనిపిస్తుంది. స్వామి పాదాలు దీని వద్దనే ఉన్నాయి. శ్రీరామానుజుల వారు తిరుమల నంబి వద్ద రామాయణ రహస్యాలు తలయేరుగుండు సమీపంలో తెలుసుకునేవారు. తిరుమల నంబికి మధ్యాహ్న సమయంలో తిరుమల వెళ్లి స్వామి పూజ చేయుటకు ఆటంకం ఏర్పడింది. తిరుమల నంబి బాధపడ్డారు. స్వామి పాదాలు ఇక్కడ ప్రత్యక్షమైనాయిట. ఈ పాదపద్మములను అన్నమయ్య

కలయేరు గుండు దాటిన తర్వాత కనిపించేది కురువ మండపం. కురువనంబి, కురువరతినంబి అని అన్నమయ్య కొండలపై నెలకొన్న కోనేటి రాయుడివాడు అనే కీర్తనలో వ్యవహరించిన ఈ భక్తుడు ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను తయారు చేసుకున్న కొయ్య వెంకటేశ్వరిని పూజించేవాడు. తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకనాడు చక్రవర్తి బంగారు పుష్పాలు తొలగి బంకమట్టి పూలు స్వామి చరణాలపై నిలిచాయి. రాజు కుమ్మరిని శరణు వేడాడు.

కురువ అంటే కాలిత్రోవ, కాలిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువరతి నంబి. పెద్ద ఎక్కుడు. ఇక్కడ మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. వల్లవరాయని మఠం క్రీస్తుకము 1287 ప్రాంతంలో నమ్మాళ్వారు ఈ మండపాన్ని నిర్మించిన ఇతడు వల్లవరాయని మఠం నిర్మించాడు. కప్పురంపు కాలువ, పెద్ద ఎక్కుడు, మోకాళ్ల ముడుపు మధ్య ఈ కాలువ ఉన్నది. ఆ కాలువకమ్మని వాసనలు ఆఘ్రాణిస్తూ పూ పొదలను జలప్రవాహాలను చూసుకుంటూ మోకాళ్ల పర్వతం చేరాడు. మధ్యాహ్న సమయం కావస్తోంది. ఎన్నడూ తల్లిని విడిచి ఉండేవాడు కాదు, వాకిలి దాటి ఎరుగడు. కావున ఒక పొద కింద కూర్చుండి చెప్పులతోడనే అలసిపోయి ఒక రాతిపై పరున్నాడు. మోకాళ్ల ముడుపు వెంకటశైలము సాలగ్రామమైనది కనుక యాత్రికులు మోకాళ్లతో నడిచేవారు అంటారు. ఒక్కొక్క మెట్టు మోకాలు ఎత్తు కలిగి మోకాళ్లు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ల ముడుపు అనే పేరొచ్చింది. బాల అన్నమయ్య అలసటను ఆకలిని జగదంబ అలమేల్మంగ గమనించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలసత్కాంతులు విరజల్లుతూ

ఒక పెద్ద ముత్తైదు ఓలే బాలుడున్న ప్రదేశానికి చేరి సేద తీర్చి సాలగ్రామమయమైన తిరుమలను చెప్పుకాళ్లతో ఎక్కరాదని శౌరి తాను భుజించిన ప్రసాదాన్నములు పెట్టి కందర్పజనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్ధానమైనది. అన్నమయ్య నలుదిశలా చూచి మనసులో ఆశ్చర్యచకితుడై ఆ పద్మదళాయతాక్షి తన చేతనించిన ప్రసాద ప్రభావమున సంగీత సాహిత్య ధురంధరుడై అలమేలుమంగపై ఆసువుగానొక శతకంబు అర్పించి

అలమేల్మంగా ఆశీర్వాద బలంతో తిరుమల చేరుకుని దివ్యస్థలాలను సందర్శిస్తాడు. పుష్కరణి. స్వామి పుష్కరణి గురించి వరాహ పురాణంలో స్వామి పుష్కరణి యందు స్నానం, సద్గురుని సమాశ్రయం, ఏకాదశి వ్రతానుష్ఠాన సిద్ధి అను మూడు సంఘటనలు మహాపుణ్య విశేషం. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ లభించడం, క్రమంగా వర్ణాశ్రమ ధర్మాలను నెరవేర్చడం, అందులో ఒక్కసారి అయినా శ్రీ స్వామి పుష్కరణిలో స్నానమాచరించడం అత్యంత దుర్లభం. పుష్కరణి సోయగాన్ని చూచి విస్మయం చెంది, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా అని కీర్తించి తిరుమలలో తెప్పోత్సవం ఆర్జిత సేవగా మంగళవారం నాడు నిర్వర్తిస్తారు. వరాహస్వామి ఆలయం. తిరుమలకు వరాహక్షేత్రము అని నామాంతరం. పుష్కరునికి వాయవ్య దిశలో ఈ ఆలయం ఉన్నది. అనంతరం పెదగోపురానికి, నీడతిరుగున చింత చెట్టుకు, కోరికలు తీర్చే గరుడ కంబానికి నమస్కరించి చెంపక ప్రదక్షిణం చేశాడు. ప్రసాదశాలకు చేరి తిమ్మప్పనికి నివేదించే భక్ష్య భోజ్యాలు, వెన్నగాచిన వింతపచ్చళ్ళు, గజ్జోదనాలు, అప్పాలు, రసాలు, అతిరసాలు దాసులకు సమర్పిస్తున్న వైభవానికి ఆశ్చర్యపోయాడు. అట అన్నమయ్య శ్రీనివాసుని నమస్కరించి భాష్యకారులను పొగడి శ్రీ నృసింహుని సేవించి

జనార్దనుని సన్నతించి అలమేలు మందకు అభివందనాలు సలిపి యాగశాలను కీర్తించి ఆనంద నిలయాన్ని దర్శించుకుంటాడు. అట్లే స్వామివారి కళ్యాణ మండపాన్ని, బంగారు గరుడుని, అశ్వశేష వాహనాలను తిలకిస్తాడు. తిరుమలలో నృసింహాలయం ఈశాన్య దిశను ఉన్నది. గరుడ వాహనం గూర్చి, ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు భగ్ని పగిలే అన్న కీర్తన రచించారు అన్నమయ్య. పిడప తట్టుపురుగు తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించాడు. తట్టుపురుగు తయారు చేసే ప్రదేశం పక్కనే బంగారు పళ్ళెంలో చక్కెరలు అరగించుచు పంచవన్నెల రామచిలుకలు వెంకటపతిని సేవించడం, కానుకలను సమర్పించండి, కొండలప్పకు దండాలు పెట్టండి అని పలుకుతున్నాయిట. స్వామి పట్టుపీతాంబరాల శ్రీభండారాన్ని చూశాడు. తన పంచకొంగున ఉన్న ఒక బంగారు కాసు గాదలకు సమర్పించి అర్పించాడు. బంగారు వాకిలి చేరి స్వామిని దర్శించి పులకాంకిత గాత్రుడై సర్వాలంకార శోభితుడైన స్వామిని గూర్చి ఆనందాతిశయంతో

అని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తి తత్పరతకు ముగ్ధులై తీర్థప్రసాదాలు ఇచ్చి చటకోపంతో దీవించారు. శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు, మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు అని కీర్తించి ఒక మండపంలో విశ్రమించి మరునాడు కుమారధారా తీర్థం, అమరతీర్థం, ఆకాశ గంగ, పాప వినాశనం, వైకుంఠ జాబాలి విరజాతీర్థములు, చక్ర తుంబుర సనక సనందనాది తీర్థములు అన్నీ సందర్శించాడు. వరాహస్కాంద పురాణంలో వీటి వర్ణన కనిపిస్తుంది. తీర్థస్నానం ముగించుకుని స్వామి సందర్శనంకై వెళ్ళాడు. ఆలయం మూసి ఉన్నది. వెంకటపతి శతకం పఠించాడు. తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ వేంచేసి ఉన్న గరుడాళ్వారు, విశ్వక్సేనుని, సీతారామలక్ష్మణ సమేత హనుమంతుణ్ణి దర్శించాడు. వివిధ అర్చామూర్తులను సంసేవించాడు. వెంకటగిరిపతి ఎదుట నిలిచాడు.

అన్నమయ్య చేతుల్లో పడింది. అర్చకులు సంభ్రమంతో బాలుని మహిమను కొనియాడారు. స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజుకు వరాహస్వామి ఆలయంలో విశ్రమించాడు. తిరిగి ద్వాదశి నాడు స్వామిని సందర్శించుకుని తిరువీధుల వెంట కోవెల చుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నెపై విశ్రమించాడు. పంచసంస్కార దీక్ష. ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహించిన దినం. వైష్ణవ మత స్వీకారానికి స్వామి సంకల్పం పొందిన రోజు. ఘనవిష్ణువు అనే వైష్ణవేతి తిరుమలలో నివసించేవారు. మహాభాగవతులు వైష్ణవతత్వాన్ని ప్రబోధించేవారు. ఎతికి స్వామి కల్లో కనిపించి ముద్రికలు ఇచ్చి, తాళ్లపాక అన్నమయ్యనే నా భక్తుడొకడు, చిన్నవాడు, నల్లనివాడు, నన్ను ఎప్పుడూ విడువక సంకీర్తనము చేయుచుండు, ముద్దుగారే పిల్లవాడు, వానికి ముద్రాధారణ గావింపమన్నారు. ఎతి స్వామి వాత్సల్యానికి పరవశుడై శిష్యగణము వెంటరాగా యజ్ఞశాలకు చేరుకుని అట అన్నమయ్య భగవత్ సంకీర్తనలు ఆలపిస్తుంటే తన్మయుడైపోయి

బాలుని ఆనవాళ్లు స్వామి చెప్పినట్టుగానే ఉన్నాయి. బాలుని సమీపించి స్వామి ఆదేశానుసారం వేదమార్గానుసారం శంకుచక్రాంకితను చేసి పంచ సంస్కారాలు నెరవేర్చారు. అప్పటి నుండి అన్నమాచార్యులు అయ్యారు. వైష్ణవుల్లో పంచ సంస్కారాలు అతి ప్రధానాలు. తాపము, రెండు భుజముల ముద్రికల ధారణ, పుండ్రము, మొత్తం 12 ఊర్ధ్వపుండ్రములు, నామము, దీక్షా సమయం నుండి శ్రీనివాసదాస ఇత్యాది నామములు, మంత్రము ఓం నమో నారాయణాయ, యాగము భగవదారాధనా పద్ధతి. వైష్ణవమత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నమయ్య తిరుమలలోనే గడిపినట్టు భావించవచ్చు. 8 సంవత్సరాల పిన్నవాడుగా తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో సూరిగారు లక్కమాంబ కుమారునికై పరితపిస్తారు. స్వామి అనుగ్రహించే తిరుమల చేరి పుత్రునికై వెదికారు. వైష్ణవ దీక్ష పొంది శంకుచక్రాల ముద్రలు ధరించి స్వామిని సంకీర్తిస్తున్న అన్నమయ్యను చూచి తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వెంకట విభుడు తమ తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయులవుతారు. తమ బిడ్డ కారణధర్ముడిని గ్రహించారు. అయినా కడుపు తీపితో అన్నమయ్యను తాళ్లపాక రమ్మని ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడదు అన్నమయ్య. తల్లితో వీడకు ఇష్టపడడు. తల్లి మాట కాదనలేడు. అందుకే తిరుమలవాసిని వేడుకుంటాడు. స్వామి కలలో ఆదేశం వినిపించింది. పరచింతలుడిగి నాపైన విన్యస్తభరుడవై ఉండ శుభంబులన్నీయును అనఘాత్మా, నిన్ను చందునని వరంబిచ్చి జననివాక్యము త్రోయిదనుజు కుమారా.

అన్నారు స్వామి. తాళ్లపాకలో అన్నమయ్య. స్వామి ఆదేశానుసారం అన్నమయ్య తాళ్లపాక చేరి భగవత్కీర్తన గానాన్ని, నారాయణ నామస్మరణాన్ని మాత్రం విడవలేదు. నామలీలా గుణాదీనాం ఉచ్చైర్భాషాత కీర్తనం. తాళ్లపాకలో భగవత్తత్వ బోధనకు శ్రీకారం చుట్టి అనేక విధాలుగా పరతత్వాన్ని గూర్చి ప్రబోధించసాగాడు. యవ్వన దశలో అన్నమయ్య వైరాగ్య గీతాలు పాడడం గ్రామస్తులకు వింతగా తోచింది. బంధుజన పరిహాసము తప్పలేదు. అన్నమయ్య వివాహం. అన్నమయ్య వైఖరిని తల్లిదండ్రులు గమనించారు. పర్యవసానంగా పెళ్లి ప్రయత్నాలు చేయసాగారు. ఫలించలేదు. స్వామి అనుగ్రహంచే తిమ్మక్క, అక్కలమ్మ అను కన్యకలతో వివాహం జరిగింది. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి రచయిత్రి. సుభద్రాపరణి అనే దిపత రచించింది. గృహస్థాశ్రమ ధర్మాలను నివర్తిస్తూ భగవత్సేవలో నిమగ్నమయ్యాడు. 16వ ఏట నుండి స్వామి ఆదేశం ప్రకారం రోజుకొక సంకీర్తన రచిస్తూ సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించాడు అన్నమయ్య. అహోబల ప్రయాణం. సంకీర్తనా యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అన్నమయ్యకు భగవత్తత్వాన్ని బోధించే వేదాంత రహస్యాలు తెలుసుకోవాలని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి పయనమయ్యాడు. కర్నూలు జిల్లా సిరివోలు మండలంలో రుద్రవనం గ్రామ సమీపంలో నల్లమల కొండల మధ్య ఉన్నది అహోబిలం. ఆదివంశం శఠగోపయ్య అహోబలమఠ సంస్థాపకుడు. ఆయనను ఆశ్రయించాడు. అహోబల నృసింహుడు తానే గురువై త్రిదండాలను, మంత్రాలను శఠగోపయ్యతికి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యాసి అయి వేదాంత దేశకుని సాంప్రదాయానుచరుడై వైష్ణవ మత ప్రచారకుడిగా కీర్తినందాడు శఠగోపయ్యతి. ఈయన వద్ద అన్నమయ్య విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం చేసి నృసింహ మంత్రాన్ని పొంది వెంకటేశ్వరుని వలె విశేషంగా అహోబిల నృసింహుని ఆరాధించాడు. శ్రీ వెంకటేశ్వరునిపై కాక నృసింహునిపై రచించిన కీర్తనలు వేరే దైవంపై రచించలేదు అన్నమయ్య. శ్రీ నృసింహ మంత్ర పఠన ప్రభావంచే అక్షరానికి 1000 వంతున 32,000 కీర్తనలు రచించాడని, రాముని, కృష్ణుని, నృసింహుని ఏ దైవాన్ని కీర్తించినా తులిచరణాలలో శ్రీవెంకటేశ్వరుని అభేదతత్వాన్ని కల్పించి కీర్తించాడు. తుంబురుడో, నారదుడో, గంధర్వుడో అని సర్వజనులు అన్నమయ్యను ప్రసన్నించేవారు. ద్విపదలో అన్నమయ్య రామాయణం రచించారు. అది అలభ్యం, అజాశ్రయం. టంగుటూరుని పాలించే సాళ్వ నరసింగరాయలు అన్నమయ్య ఖ్యాతి విన్నాడు. తన కొలువుకు రమ్మని ఆహ్వానించాడు. విజయనగర రాజులకు, తిరుమలకు ఉన్న అనుబంధం ప్రసిద్ధమైనది. విజయనగరాధీశులైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల వారు ప్రభువునకు అనేక కైంకర్యాలు చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. సాళ్వ నరసింహభూపతి 1486 నుంచి 1491 వరకు పాలించాడు. దండనాథుడుగా టంగుటూరుకు ఉండేవాడు. కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది టంగుటూరు. అందువల్లే నరసింహభూపతి అన్నమయ్య కీర్తనలు వినడం తటస్థించింది. అన్నమయ్య రాజు కోర్కెను మన్నించి టంగుటూరు చేరుకుని కేశవమూర్తి ఆలయ సమీపంలో ఒక నగరు నిర్మించి ఇవ్వగా రాజు అందులో నివాసమున్నారు అన్నమాచార్యులు. పెనుగొండ రాజ్యానికి ప్రభువైనాడు రాయలు. టంగుటూరు నుండి పెనుగొండకు రప్పించారు అన్నమయ్యను. వెన్నునిపై విన్నవించిన లోకసన్నుతంబైన మీ కీర్తనలు వినాలని కోరాడు అన్నమయ్య. రంగైన రాగవర్ణములతో కర్ణప్రేయంగా ఎన్నో కీర్తనలు వినిపించాడు. అన్నమయ్య సంకీర్తన రచనా ప్రతిభకు రాయలు మురమందాడు. అనేక విధములుగా సంభావించాడు. సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యకు పెనుగొండలో ఒక నగరు నిర్మింపజేశాడు. వైష్ణవ ధర్మ వ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందనే అభిప్రాయంతో అన్నమయ్య కూడా అంగీకరించాడు. విశిష్టాద్వైత ప్రచారం చేయసాగాడు. రాజధిక్కారం. అన్నమయ్య పదాలు శృతులై, శాస్త్రములై, వెంకటశైలపతి వల్లభరతి క్రీడా రహస్యాలై కీర్తిని పొందాయి. ఒకనాడు రాయలు అన్నమయ్యను కొలువుకు ఆహ్వానించి వెంకటవల్లభునిపై మధుర పదాలను వినిపించమని ప్రార్థించాడు. సభలో కవులు, విద్వాంసులు, గాయకులు, సామంతులు, కండనాథులు కొలువే ఉన్నారు. అన్నమయ్య రాజు కోరికను మన్నించి ఏమొకో చిగురుటధనమున ఎడనెడ కస్తూరి నిండెను అంటూ దివ్యదంపతులు అలమేల్మంగా శ్రీనివాసులను గూర్చి మధుర సంకీర్తన గానం చేశాడు. రాజు అన్నమయ్య మహిమ తెలిసి కూడా నాపైనొక్క పదము చెప్పమని కోరాడు.
అన్నమయ్య చెవులు రెండు చేతులు ఆ మూసుకుని

హరిహరి అనుచు. హరి ముకుందుని గోవిందుని కొనియాడు నా జిహ్వ, నిను కొనియాడంగనేరదు. నరహరి కీర్తన నానిన జిహ్వ, ఒరులను నుతింప నోపద జిహ్వ. పరిపరి విధాల తలబోసి నరసింహరాయలు యొక్క నైత్యపు పలుకులకు ఖిన్నుడై రాజాశ్రయంలో లభించే భోగాలను సిరిపతిని కొలిచే మాకు సిరులు ఒరులు ఇయ్యవలెనా అని రాజుకు తెలియజేసి సభ నుంచి నిష్క్రమించాడు. సింహరాయలు ఈ ధిక్కారాన్ని సహింపలేకపోయాడు. భటులచే అన్నమాచార్యని బంధింపజేశాడు. మూరురాయరు గండ సంకెలు తగిలించి చెరసాలలో బంధించాడు. అన్నమయ్య

అని ఆర్తత్రాణపరాయణుడైన శ్రీ వెంకట విభుని ప్రార్థించగా సంకెళ్లు వీడిపోయాయి. భటులు ఈ విషయం రాయలకు తెలిపారు. రాజు మిత్రత్వం మరచి తిరిగి సంకెళి వేయించాడు. అన్నమయ్య తీరని ఆవేదనతో స్వామిని వేడగా శృంఖలాలు ఊడిపోయాయి. రాజు ఈ చర్యకు భయపడిపోయాడు. అన్నమయ్య చరణాబ్దములకు సాగిలి మృక్కాడు. పట్టమహిషితో సహా వేడుకొని రాచమర్యాదలతో తిరిగి ఆదరించాడు. అన్నమయ్య రాజును క్షమించి కృతయుగంలో ధ్యానం వల్లను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్లను, ద్వాపరంలో అర్చనాదుల వల్లను, కలియుగంలో హరి సంకీర్తన వల్లను జనులు ముక్తి పొందుతారు. హరిభక్తులను సేవించు, భాగవతావమానం భగవదవమానాన్ని మించినదని రాయలకు ఉద్బోధిస్తాడు. రాజాశ్రయం వీడి తిరుమల చేరి స్వామికి శృంగారమంజలి సమర్పించాడు. అన్నమయ్య రచించిన లఘుకృతుల్లో లభ్యమైన వాటిల్లో ఇది ఒకటి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో అన్నమయ్య పాల్గొనేవాడు. అంతేకాక దేశ సంచారం చేసి అనేక క్షేత్రమూర్తులపై ఎన్నో సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య మహిమలు. అన్నమయ్య వాక్శుద్ధి కలిగి ఉండేవాడు. అతని నోటి వెంట వచ్చిన మాట అక్షరాలా జరిగేది. ఒకరోజు స్వామికి నైవేద్యంగా మామిడి పళ్లను సమర్పించగా అవి పుల్లగా ఉన్నాయి. జీడి పులుసుకాయలు స్వామికి సమర్పించానని చాలా మనోవేదన చెందాడు. ఆ జీడి మామిడి చెట్టును తాకి దీని పళ్ళు తియ్యని వెగుగా కాని వెంకటపతిని ప్రార్థించాడు. ఆ జీడి మామిడి పళ్ళు తియ్యనిగా అయ్యాయి. అలాగే ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి అన్నమయ్యను ధనవర్ధించాడు. అన్నమయ్య వశ్యవాక్కు వల్ల ఒక రాజు ధనం సమకూరుస్తాడు. పురంధరదాసు అన్నమయ్యను వార్ధక్యంలో దర్శించాడు. దర్శించి సాక్షాత్తు వెంకటేశ్వరుని అవతారమని కీర్తించాడు. అన్నమయ్య దాసుల వారిని కౌగలించుకుని, నీవు సంధ్యవార్చుకోవడానికి ఆ స్వామితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలివి, విఠలుని అవతారం అని కీర్తించాడు. 32,000 కీర్తనల్లో లభ్యమైనవి 14,000 కీర్తనలు మాత్రమే శృంగారమంజరి, శ్రీవెంకటేశ్వర శతకం, సంకీర్తనాలక్షణం, ద్విపద రామాయణం, సంస్కృతంలో వెంకటాద్రి మహత్యం, 11 శతకాలు, ప్రబంధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అన్నమయ్య మహాభక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్రప్రాయములైన భక్తి పాటలు పాడినవాడు కాదు. సంగీతవేత్త అయినప్పటికీ నాదప్రధానమైన

రచనలే సాగించలేరు. మహాకవి అయినా కావ్యాలు అల్లినవాడు కాదు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాశిలో, వాసిలో మిన్నయైన భావప్రధాన రచనను చేసినవాడు. ఆంధ్రవాంగ్మయ చరిత్రలో పదప్రక్రియకు ఒక నిర్దుష్ట స్థానం కల్పించి పదకవితా పితామహుడని, ద్రావిడాగమ సార్వభౌముడుగా ప్రశస్తి పొందినవాడు అన్నమయ్య. ఆధ్యాత్మ పదాలను గుర్చిన తిరుమలయ్య అనేక రీతులుగా తమ తాతగారిని కీర్తించాడు. నవవిధ భక్తి మార్గాలను, వేద ప్రమాణాలను, పరతత్వాన్ని, దేహదేహి అనుబంధాన్ని, శరణాగతిని, మాయతత్వాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. సర్వభోగాలను అనుభవించిన పిమ్మట పరతత్వచింతనకు ప్రయత్నించడం అవివేకం అంటూ, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీ తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతి సూత్రార్థ ప్రకాశికలోని భావాన్ని కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది అంటూ, కర్మబంధాన్ని తప్పించుకోవడం భగవంతుడికి కూడా తప్పదని చమత్కరించాడు. అన్నమయ్య సంకీర్తనలు ద్రవిడ వేదాంతమని కీర్తింపబడుతున్న ఆళ్వారుల పాశురాలలో సరిపోల్చదగినవి. మధుర భక్తుడు అన్నమయ్య శ్రీవెంకటేశ్వరుని చిన్నికృష్ణునిగా మనసులో భావన చేసి

అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని పరతత్వంగా భావించి శృంగార భక్తి భావనలో ఎన్నో వేల కీర్తనలు రచించాడు. అశాశ్వతమైన లౌకిక విషయాలు విడచి పరమార్థమునందే మనసు నిలిపి సోపానక్రమంగా పరమాత్మయందు తన్మయీభావం పొందడమే మధురభక్తి లక్ష్యం. వైష్ణవంలో గోపికాభక్తి ప్రసిద్ధమైనది. జీవాత్మ పరమాత్మ సంయోగానికే పరితపించడం అనేక విధాలుగా ఉల్లేఖింపబడినాయి. సామాన్య జనులు తత్వదృష్టితో దైవమును చూచి కొలుచుట తరించుట వలనుగాని పని. వారి వారి అనుభవములకు తగిన శృంగార రీలను అయితే మధురముగా చేపట్టి పాడుకొనగలరు. అందుకే అన్నమయ్య శృంగార దృష్టితోనైనా వెంకటేశ్వర నామాంకిత కీర్తన సాగించి కృతార్థులగుదురుగాక అని జిహికాన్యాయంతో ఈ శృంగార కీర్తనను రాసిని పెంచినట్టున్నది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకోటి గలదా? అన్నమయ్య పదాల్లోని దేశికవితలు

విధులు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య శిష్ట వ్యవహారం, సామాన్య ప్రజలలో ఉన్న భాష, గ్రాంధికం వీటికి ప్రాధాన్యం కలిగించాడు. సంస్కృతంలో కొన్ని కీర్తనలు రచించినా తామర భాష అన్నమయ్య సంకీర్తనలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్ర వాగ్గేయకారుల్లో అనేక దివ్యస్థలాలు సందర్శించిన ఘనత అన్నమయ్యదే. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను, కర్ణాటకలోని కలశాపురం, మతంగాద్రి, విజయనగరం, కంచి, శ్రీరంగం, చిదంబర క్షేత్రాలు సందర్శించాడు. అంతేకాక తిరుమల పరిసరాలను, తాళ్లపాక చుట్టూ ఉన్న కనుమలను కూడా సందర్శించాడు. దయాగుణ సంప్రతితమై కరతలామలకమైన భగవత్తత్వాన్ని కోరి అలసి ఓపనంటేనూ అండనే ఉండు అని తన ఇష్టదైవమైన వెంకటాచలపతిని నరసింహస్వామిగా, మువ్వగోపాలునిగా, సీతారాములుగా, స్వగ్రామమైన మాడుపూరులోని చిన్నకేశవస్వామిగా భావించి అనేక విధముల వర్ణించి నిండాలిన భక్తి తత్పరతతో హృదయ

భగవన్నామ సంకీర్తన చేసి ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని సూచించిన ఈ నందకాంశ సంభూతుడు ఫాల్గుణ బహుళ ద్వాదశ తిథియందు 1503వ సంవత్సరంలో శ్రీహరిలో ఐక్యమయ్యాడు.

మీరింతవరకు అన్నమయ్య హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి నేమని నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: During the summit, Prime Minister Narendra Modi will play host to world leaders including Russian President Vladimir Putin, Chinese President Xi Jinping, South African President Cyril Ramaphosa, Egyptian President Abdel Fattah al-Sisi, Indonesian President Prabowo Subianto, Iranian President Masoud Pezeshkian, and Crown Prince of Abu Dhabi, Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan. The Crown Prince of Abu Dhabi is Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan, and Malaysian Prime Minister Anwar Ibrahim arrived in New Delhi to attend the BRICS summit. Deputy Prime Minister of Russia Alexei Overshuk, President of Egypt Abdel Fattah al-Sisi, and Prime Minister of Ethiopia Abiy Ahmed Ali are among several dignitaries who have arrived for the summit. And in the Junior Asia Cup hockey, Indian junior men's team defeated Malaysia 3-1 in the first semi-final today to book a place in the final at Mochi in China. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అన్నమాచార్య కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్సపై అవగాహన ఈ అంశం గురించి మెడికల్ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రేమ్నాథ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం శతక పద్య సౌరభం, మారణకవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ డాక్టర్ చివుకుల సుందరరామ శర్మ. అనంతరం తల్లావజ్జుల శివశంకర శాస్త్రి జయంతి సందర్భంగా సాహితీ తీర్థులు తల్లావజ్జుల శివశంకరులు ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారి ప్రసంగం వింటారు. 8:30 కృష్ణాజిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ సామా సునీల్. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి మరియు శ్రీ డి రాఘవాచారి గార్ల గాత్రద్వయం వింటారు. వయలిన్ సహకారం శ్రీ పి శ్రీరామమూర్తి. మృదంగ సహకారం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. ఘటం సహకారం శ్రీ ఎన్ సోమయాజులు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పి శాంతిశ్రీగారు పాడిన లలిత గీతాలు వింటారు. అనంతరం విద్యాపతి సంగీత రూపకం పాటలు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి మాచిరాజు మీనాకుమారి గారి స్వీయ కవితలు, అనంతరం లలిత గీతం వింటారు. అనంతరం ప్రథమ చికిత్స చేసుకోవడం వలన కలిగే లాభాలు, శిక్షణ యొక్క ప్రాముఖ్యత గురించిన విశేషాలు వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 ఉల్టే శబ్ద్ 7వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయిని శ్రీ ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి ఎం విజయ్. 4:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కోనా సంతోషమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో పంటల్లో పరపరాగ సంపర్కం జరగడానికి తేనెటీగల ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ కె మోహనరావు గారితో పరిచయ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. 7:45 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రజగత్. ఇక 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక మంచి మాట విందాం. అహంకారం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే దట్టమైనది. ఆకాశవాణి.

విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు దాటి 14:02. 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.

సార్, ఇప్పుడు సమయము 5:20:37. 39 దిస్ ఈస్ పేర్ మెక్టర్ సార్. సమయము 20:48:49. 59:50.